सुमधुरभा।

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 5వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 45 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సంయుక్త స్థితిస్థాపక సమాచారాలను నిర్మించడంలో సహకార సంఘాలు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను సృష్టించడంలో ఎంతగానో సహాయపడుతున్నాయి. వ్యవసాయం, ఫైనాన్స్ గురించి, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల సేవల వరకు వివిధ రంగాలలో సహకార సంఘాలు అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, సాధికారతను సాధిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో, స్థానిక అభివృద్ధిలో అసమానతలను తగ్గించడంలో, స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతున్నాయి. 1923 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని నిర్ణయించగా, 1995 ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం జూలై 1 శనివారం రోజున ఈ దినోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ సహకార దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా శాంతియుత సమాజాన్ని నిర్మించడమే. వన మహోత్సవ వారోత్సవాలను ప్రస్తుతం మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూలై 1 వారంలో ఈ వారోత్సవాలను జరుపుకుంటారు. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే గొప్ప సాంప్రదాయ భారతీయ పండుగే ఈ వన మహోత్సవ వారోత్సవాలు. ఈ వారోత్సవాలలో చెట్లను నాటడం ద్వారా ప్రకృతి సౌందర్యంపై అవగాహన కల్పించడం, రీసైకిలింగ్ అనే భావనను ప్రోత్సహించడం, తద్వారా పర్యావరణాన్ని పెంపొందించడం, గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించబడడంపై అవగాహనను పెంపొందించడం, చెట్ల యొక్క ప్రయోజనాల గురించి, పర్యావరణ పరిరక్షణలో చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, తద్వారా మరిన్ని చెట్లను నాటడం, వాతావరణ మార్పుల యొక్క ప్రభావాన్ని తగ్గించడం, సహజ శ్రేయస్సును ప్రోత్సహించడమే ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. 1947 అనేక మంది నాయకులు ఈ ఉత్సవాలను నిర్వహించగా, 1950 జూలై 1 వారాన్ని వన మహోత్సవాలుగా నిర్వహించడం జరిగింది. భారతదేశంలో సాధారణంగా జూలై 1 వారంలో ఋతుపవనాలు ప్రారంభించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు త్రిలింగ దేశం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై అర్చన భక్తి సంగీత కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యదండకం, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యదండకం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: దేవుని హస్తములోనికి మనము పిలువబడితే, దేవుని హస్తములోనికి మనము ఆహ్వానింపబడితే సురక్షితమైనటువంటి కాపుదల, సురక్షితమైనటువంటి కాపుదల కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. కనుక దేవుని కార్యము మన జీవితంలో ఎలా ఉన్నది అని జ్ఞాపకము చేసుకుంటే, యూదా రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో కృత నిబంధనలో మరి ఉన్నటువంటి 24-25 వచనాలు మాత్రం మనము చదువుకున్నట్లయితే, తొట్రి లేకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. దేవుని మాటల్లో మనము జ్ఞాపకము చేసుకుంటే, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు. తొట్టిల్లడము ఏమిటి అనంటే, అనేక మార్లు మన జీవితంలో మనము ఆ సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్లు గలిబిలి అయిపోతూ ఉంటాం, టెన్షన్ అయిపోతూ ఉంటాం. ఏ విధమైనటువంటి సహాయము దొరకదేమో, నేను ఏ విధంగా కూడా ఆ సహాయానికి పరిష్కారము లేక సహాయము పొందుకోలేక నా జీవితం ఇలాగే వెళ్ళిపోతుందేమో అని చెప్పి చాలా మార్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం తెలియచేస్తూ ఉన్నాడు అనంటే, దేవుని కార్యము నెరవేర్పులోనికి తీసుకురావడానికి మొదట మనలను ఆయన తన హస్తములోనికి, తన చేతుల్లోనికి తీసుకుని సురక్షితమైనటువంటి జీవితాన్ని, సురక్షితమైనటువంటి కాపుదలను ఇవ్వడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇది నాన్న మనము సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకుంటే, బలమైన వారుగా మనల్ని నిలబెట్టుటకు ఆయన ఏం చేస్తాడు అని జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గను నిర్దోషమైనది గను మహిమగల సంఘము గను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కనుక శ్రోతలు వింటున్నారు కదా, ఇదిగో ఈ దినాన మనము ఎలాంటి వారమైనా కూడా ప్రభు యొద్దకు వచ్చి ఒక్క మారు, యేసయ్యా నాకు నీ కార్యములు అవసరమై ఉన్నాయి, నేను నీతో ఉండుటకు ఇష్టపడుతున్నాను, నా జీవితంలో ఒక పరిష్కారం లేనటువంటి ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాయి అని తొట్టిల్లేటువంటి, టెన్షన్ పడేటువంటి హృదయంతో మనం ఒకవేళ ఉంటే ఆయన సురక్షితమైనటువంటి కాపుదల మనకు దయచేయడానికి ఆ రెండు హస్తములను మన వైపు తిప్పుతూ ఉన్నాడు. ప్రభుతో మనము గడుపుతూ ఉన్నప్పుడు ఒక అద్భుత కార్యము మన జీవితాల్లో జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అలాగనే రోమా పత్రిక 8వ అధ్యాయం 1-4 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. కనుక దేవుని కార్యము ఈ దినాన నిన్ను నన్ను కాపుదల్లోనికి తీసుకురావడానికి, తొట్టిల్లేటువంటి హృదయము, తొట్టిల్లేటువంటి జీవితము ఒకవేళ మనం ముందు ఉన్నా కూడా మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకొని ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను సిద్ధంగా ఉన్నామా?
0: మీరింత

వరకు శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. మామిడిలో కాయకోతకు 40 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. మామిడి తోటల్లో పండు ఈగను గనక గమనించినట్లయితే 2 మిల్లీలీటర్లు మిథైల్ యూజనాల్, అలాగే 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను, అలాగే 2 మిల్లీలీటర్లు మలాథియన్ను లీటర్ నీటికి కలిపి ఎర్ర ద్రావణంను తయారు చేసుకుని ఒక్కొక్క పళ్లెంలో 250 మిల్లీలీటర్లు పోసి ఎకరాకు 4 చోట్ల ఉంచాలి. అరటి తోటల్లో అయితే ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీటి తడిని తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఆఖరి హస్తం విచ్చుకున్న 4 నుంచి 5 రోజులకు లీటర్ నీటికి 5 గ్రాములు పొటాషియం నైట్రేటు లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను జిగురు మందుతో కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మార్చి మార్చి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా అరటిలో గెలలను పాలిథిన్ సంచులతో కప్పి ఎండ వేడిమి రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కల్పించాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటరు ప్రొపర్ గైడ్ లేదా ఇథియాన్ 1 మిల్లీలీటరు లేదా ఫెన్సాక్విన్ 1 మిల్లీలీటరు లేదా స్పైరోమెసిఫిన్ 0.8 మిల్లీలీటర్లు కలిపి అరటికాయ గోళీకాయ దశలో ఉన్నప్పుడు ఒకసారి 20 రోజుల తర్వాత 2వ సారి పిచికారీ చేయాలి. చీనీ నిమ్మలో వచ్చే కాయపగుళ్లు నివారించడానికి బోరాక్స్ ను 1 గ్రాం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తేలికపాటి నీటి తడులు తక్కువ వ్యవధితో ఎక్కువ సార్లుగా అందించాలి. జామ తోటలకు నీటి తడులు అప్పుడప్పుడు ఇవ్వాలి. బెరడు తొలిచే పురుగు నివారణకు గాను కాండంపై ఉన్న రంధ్రాలలో పెట్రోలు లేదా కిరోసిన్ లో తడిపిన దూదిని ఉంచి గాని లేదా కార్బోఫ్యూరాన్ గుళికలను వేసి గాని రంధ్రాలను తడి రేగడి మట్టితో పూడ్చివేయాలి. ద్రాక్షలో అయితే 1 ఏప్రిల్ 10 లోపు 1 లేదా 2వ కణుపు దగ్గర వేసవి కత్తిరింపులు చేయాలి. చిగురించిన తర్వాత 30 రోజుల్లో సిఫారసు చేసిన నత్రజని ఎరువులను వేసుకోవాలి. పనస పంటకు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. కళ్లు పూర్తిగా విచ్చుకొని లేత పసుపు పచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోసుకోవాలి. పనసకు ఒక్కసారి కాసిన చోటే మరలా కాసే గుణం ఉంటుంది గనుక తొడిమను కాండం నుంచి వేరు చేసేటప్పుడు కాండం మీద కణజాలం దెబ్బతినకుండా కాయలను జాగ్రత్తగా కోసుకోవాలి. కాయలను కోసిన తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి కాండం మీద వెలుతురు పడేలా చేసుకుని కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సపోటాలో లేత తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. అవసరాన్ని బట్టి ముదురు తోటలకు నీటి తడులు ఇచ్చుకోవాలి. తయారైన కాయలను ఉదయం వేళ చల్లగా ఉన్న సమయాలలోనే కోసుకోవాలి. తయారైన కాయలపై ఉన్న పొడి వంటి పదార్థం రాలిపోయి కాయలు చూడడానికి బంగాళాదుంపల వలె కనిపిస్తాయి. అలాంటి కాయలపై చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. దానిమ్మలో

మొక్కలకు విశ్రాంతి ఇవ్వాలి. కత్తిరింపులు చేయడం, పాదుల తవ్వకం, ఎరువులు వేయడం లాంటివి చేయకూడదు. బ్యాక్టీరియా తెగులను అదుపులో ఉంచడానికి 1% బోర్డో మిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రేగులో కొమ్మ కత్తిరింపులు చేపట్టి కత్తిరించిన కొమ్మలను తోట బయటకు చేర్చి కాల్చివేయాలి. కత్తిరింపులైన వెంటనే 1% బోర్డో మిశ్రమం లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ ను పిచికారీ చేసుకోవాలి. పాదుల్లో తవ్వి మిథైల్ పారాదియాన్ చెట్టుకు 100 గ్రాముల చొప్పున పొడి చల్లి కోసస్థ దశలో ఉన్న కాయతుల్చే పురుగును నియంత్రించవచ్చు. బొప్పాయి పంట పూత నుంచి పిండి దశలో ఉంటుంది. పేనుబంక ఉధృతిని బట్టి డై మిథోయేట్ 2 మిల్లీలీటర్లు, అలాగే 2.5 మిల్లీలీటర్ల వేప నూనె, ఇంకా 0.5 మిల్లీలీటర్లు జిగురును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు, బోరాన్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము బోరాక్స్, 2 గ్రాములు జింకు సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి. బొప్పాయిలో తెగుళ్లు ఆశించిన మొక్కలపై సూక్ష్మ ధాతు పోషకాలు పిచికారీ చేస్తే ఆకులు విప్పారి దిగుబడులు బాగా పెరుగుతాయి. కూరగాయ పంటల విషయానికొస్తే టొమాటో, వంగ పంటల్లో పూత పిందె రాలకుండా పిందె బాగా కట్టడానికి 2 నుంచి 2 మిల్లీలీటర్లు ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటికి కలిపి పూత కాత దశలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. విత్తనపు కంద 500 గ్రాములు బరువుగల దుంపలను ఏప్రిల్ ఆఖరి వారంలో నాటుకోవాలి. దుంపలను 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతులో 60x60 సెంటీమీటర్ల దూరంలో కేంద్ర భాగం పైవైపు ఉండేలా నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వెయ్యాలి. తర్వాత ఎకరాకు 33 కిలోల నత్రజని, పొటాష్ నిచ్చే ఎరువులను నాటిన 45, 90, 120 రోజులకు వెయ్యాలి. పెండలానికి మార్కెట్ అనుకూలంగా లేని సందర్భంలో దుంపలను తవ్వకుండా తేలికపాటి తడులిస్తూ 1 నుంచి 2 నెలలు భూమిలోనే నిల్వ చేసుకోవచ్చు. రబీలో వేసిన ఉల్లిగడ్డలు తయారైతే 50% మొక్కల ఆకులు ఎండిపోతే గడ్డలను తవ్వి పొలంలో ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఈ నెలలో కూడా మునగలో ఆకు తొలుచు గొంగళి పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. దీనికి ముందుగానే చెట్టు చుట్టూ దున్ని భూమిని సూర్యరశ్మి తగిలేలా చేసి నేలలో ఉన్న ప్యూపాలను ఏరివేయడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు. పూల తోటల విషయానికొస్తే మల్లెపూలను ఉదయం 11 గంటలలోపే మార్కెట్ కు పంపాలి. రసం పీల్చే పురుగులను గనక గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలను తప్పకుండా చేపట్టాలి. చేమంతి తోటల్లో ఎండిపోయిన పూలను కత్తిరించి ఎరువులను వేసి పిలకలు బాగా పెరిగేటట్లు చూసుకోవాలి. లిల్లీ పూల తోటల్లో కార్సీ పంటకు నీరివ్వాలి. బంతి పూలను సాయంత్రం వేళల్లోనే కోసి మార్కెట్ కు తరలించాలి. తోట పంటలైన కొబ్బరిలో వారం రోజులకొకసారి మొక్కలకు నీరు పెట్టాలి. కాయ దింపు తీయాలి. కొబ్బరిపై ఆశించు నల్లి ఆకుతేలు, గానోడర్మ తెగులు, నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇరియాఫిడ్ నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందులను, కాయలను నాశనం చేయాలి. సాలిన చెట్టుకు 5 నుంచి 10 కిలోల వేపపిండిని వెయ్యాలి. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడుకోవాలి. సారవంతమైన భూముల్లో అరటి, కంద, కోకో, పసుపు లేదా కూరగాయల వంటి అంతర పంటలు పండించడం ద్వారా నల్లి తాకిడిని తగ్గించుకోవచ్చు.

రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోను పాల్గొన్నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డు అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు

0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6,45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
1: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మాకు ఆర్ఎండ్తో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం, కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ పిఎస్ఎన్ఎల్ మనందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీరు సెలెక్ట్ అవసేటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. విబిజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి

0: मुखीकरिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ अष्टवादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. ఈరోజు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు, ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 5:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోనూ, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా శ్రీ విఠల్ రుక్మిణీలు కొలువై ఉన్న పండరిపూర్ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఎ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర సాగులో మెళకువల గురించి ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

ఇంతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురూ హో రహా హై.
0: గుజరాత్ లోని సనంద్ లో సిజీ సెమీ అవుట్ సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఉత్తరం లభించింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకర్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా, భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రైన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో

0: ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండల్ టైఆర్ న్యూస్ @hyd ఫాలో కండి. టైఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్ కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పెరగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మ్యాచ్ లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సర్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16 లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్ లో బెల్జియం కు చెందిన ఏలిస్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్ కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో కలపడనున్నారు. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతాప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట మరల ఏనాటికి ఈనాటికి తిరిగిరాని. ఈ మాసపు పాట

0: మరణం ఈనాటికి ఈనాటికి. ఈ మాసపు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ఈరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈరోజు ఆకాశం మేఘావృతమై రాష్ట్రంలోని 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అల్లూరి పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

6వ తేదీ నుంచి డిపార్ట్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2026 సెషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 11వ వరకు నిర్వహించనున్నట్లు డిఆర్ఓ విజయకుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని ఛాంబర్లో పరీక్షల నిర్వహణపై సంబంధించిన శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిలో 1, నెల్లూరులో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:15 మధ్యాహ్నం 2:15 తర్వాత కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

మెట్టు ప్రాంత ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న నర్రవాడలోని శ్రీ వేంగమాంబ పేరంటాలు ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయంలో ఆదివారం సాయంత్రం పసుపు దంచే కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో వెంగమాంబ తల్లి వంశస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొంటారు.

యువకులు, సమాజ సేవకులు, పట్టణానికి చెందిన పలువురు యువకులు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కోర్సులు చదువుతూనే మరోప్రక్క వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పూర్తి స్థాయి సంపాదన దిశగా అడుగులు వేయకున్నా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. కావలి రెడ్ క్రాస్ భవన్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టీం సేవియర్స్ బృందంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆపద సమయంలో రక్తం అవసరమైన వారికి మేమున్నామని అంటూ అండగా నిలుస్తున్నారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ పలువురిని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యేలా తోడ్పడుతున్నారు.

మండలంలోని పలు సముద్ర ప్రాంత గ్రామాల్లో పరిసరాల శుభ్రతకు శ్రీకారం చుడుతున్నారు. ఏటా కనీసం 30 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ పరీక్షా సామగ్రి అందజేస్తూ ఉన్నారు.

విద్యార్థులు మంచి మార్గంలో నడవాలి అంటూ వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు విలువలు అలవరుచుకుని మంచి మార్గంలో ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వెంకటాచలంలోని అక్షర విద్యాలయ పాఠశాలలో శనివారం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిస కావటంతో పాటు అమ్మాయిలను వేధించడం, చిన్న వయసులోనే వివాహం చేసుకుని విడిపోవడం వంటి చర్యలతో పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు ఇవ్వలేని కొందరు తల్లిదండ్రులపై చేయి చేసుకోవడం, ఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రులు మందలించారని, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు చేరాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులతోనూ సమయం గడపాలని సూచించారు. ఉదయాన్నే యోగా చేయాలన్నారు. మంచి పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రకృతితో మమేకం కావాలన్నారు. అక్షర విద్యాలయ పాఠశాల నుంచి విలువలతో నడుస్తుందని మంచి విలువలతో నడుస్తోందని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, పాఠశాల డైరెక్టర్ కుముద, ప్రిన్సిపల్ ప్రియా, జాకబ్ తదితరులు పాల్గొన్నారు.

సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజు ఆదివారం 95.05% మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు డిఎంఎండ్హెచ్ఓ వి సుజాత పేర్కొన్నారు. నెల్లూరు నగరం సెట్టిగుంట రోడ్ ప్రాంతం వైవి మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ లో ఆదివారం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ఉన్నారని, వీరిలో 2,54,510 మందికి పోలియో చుక్కలు వేసినట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించారని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిడి నాగశేఖర్ తో కలిసి డిఆర్ఓ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని, పరిష్కరించలేని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు కూడా అర్జీదారులకు వివరించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకం

ఎఫ్ఎస్ఆర్ను ఖచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం నగరంలో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన 3 గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సీల్స్, స్ట్రాంగ్ రూమ్ భద్రతతో పాటు గోదాము అంతర్గత పరిస్థితులు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రపంచంలోనే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారాషాయి దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులో చారిత్రాత్మక బారాషాయి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం షహీదులను దర్శించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదర భావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా సర్వమత సౌభ్రాతృత్వానికి, సామాజిక ఐక్యతకు, మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. మతం ఏదైనా మనుషులందరూ ఒకటే అని, పరస్పర ప్రేమ గౌరవం భారతీయతకు మూలమని ఈ పండుగ ప్రపంచానికి చాటి చెబుతుందని అన్నారు. అందరి సహకారంతోనే బారాషాయి దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దర్గా ఆవరణంలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణంలో వక్ఫ్ బోర్డ్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఆయన, అన్ని శాఖల అధికారులు తపనతో పనిచేశారని, కమిటీ సభ్యులు ఎంతో నిబద్ధతతో భక్తులకు సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా రొట్టెల పండుగను నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దర్గా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. కమిటీ సభ్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం చిల్లకూరు మండలం పున్నపు వారిపాళెంలో జరిగిన పేదల సేవలు ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ శాఖల పనితీరు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం విశేషమని కలెక్టర్ హిమాంశు శుక్లాను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గూడూరు నియోజకవర్గం గత ఏడాది 88వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 27వ స్థానానికి చేరుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డ్రింకింగ్ వాటర్, అర్బన్ సేవలు, పట్టణాల్లో మౌలిక వస్తువులు, స్ట్రీట్ లైట్స్, అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తదితర రంగాల్లో జిల్లా రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. పింఛన్ల పంపిణీలో 91% ప్రజా సంతృప్తి నమోదు కావడం అభినందనీయమంటూ డిఆర్డిఏపిడి నాగరాజు కుమార్ని ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 సేవల మూల్యాంకనంలో కేవలం 2 సేవల్లో మాత్రమే జిల్లా స్వల్పంగా వెనకబడి ఉందని, మిగిలిన అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే 1 స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నాయకత్వంలో జిల్లా యంత్రాంగం ఆదర్శవంతంగా పనిచేస్తోందని ప్రశంసిస్తూ, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ప్రతి సేవలో 90% పైగా సానుకూల రేటింగ్ సాధించారని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. డెంగీపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత అన్నారు. డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నెల్లూరులో డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం నుంచి ప్రజా చైతన్య ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిరిమానోత్సవం ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో డిఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని

పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని పొదలకూరు వ్యవసాయ సబ్ డివిజన్ ఏడీఏ శివనాయక్ హెచ్చరించారు. బుధవారం సబ్ డివిజన్ పరిధిలోని ఎరువులు పురుగుల మందుల దుకాణాల్లో డీలర్లు వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో సుమారు 100,000 ఎకరాలకు పైగా వరి సాగులో ఉండడంతో 2.40 లక్షల బస్తాల యూరియాను ఇండెంట్ పెట్టామన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం కృషి భవన్ ను గురువారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్ధక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో ఈ రంగాల వాటా సుమారు 34% ఉండగా జిల్లా జనాభాలో దాదాపు 60% మంది జీవనోపాధి కోసం ఈ రంగాలపైనే ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు క్రమబద్ధమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు, వారితో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించేందుకు కృషి భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల తనిఖీలు ముమ్మరం చేసినట్లు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చందర్ తెలిపారు. గురువారం ఆయన పలు బస్సులు తనిఖీ చేశారు. ఇప్పటి వరకు 11 బస్సులపై కేసులు నమోదు చేశామని 43,500 రూపాయలు జరిమానా విధించినట్టు చెప్పారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇవి నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. గురువారం నెల్లూరులో స్టోన్హౌస్పేటలో ఆర్ఎస్ఆర్ పాఠశాల ఆధునీకరణ పనులు ఆయన పరిశీలించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఆర్ లో 41 గదులతో అత్యాధునిక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 3 రోజుల జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకున్నారు. ఆయనకు భాజపా నేతలు స్వాగతం పలికారు. సాయంత్రం స్వర్ణభారత్ విద్యామందిర్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. 2 రోజుల పాటు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులంతా అప్రమత్తంగా విధులు నిర్వహించారని, ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. శుక్రవారం పొదలకూరు రోడ్ వెంగళరావు నగర్ లో సర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమిరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండడంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు నెల్లూరు పట్టణ స్థానికులై ఉండాలని, 1/7/2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితులు సడలింపు వర్తించనుంది. ఎంపికైన అభ్యర్థికి నెలకు 17,500 రూపాయల సమీకృత వేతనం అందజేస్తారు. అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు నమూనాలో అవసరమైన ధృవపత్రాల ప్రతులను జత చేసి జూలై 15, 2026 సాయంత్రం 5 గంటల్లోపు ప్రధాన జిల్లా న్యాయస్థానం నెల్లూరుకు సమర్పించారని అధికారులు తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించారు. పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు త్వరగా అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ 5O నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక మాగుంట లేఅవుట్, కింగ్స్ కోర్ట్ రోడ్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న

0: నిర్మిస్తున్న భవనాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ యజమానులు రోడ్లు ఆక్రమించి భవన నిర్మాణ సామగ్రిని డంప్ చేయరాదని, స్థానికంగా ఉన్న గృహాలకు వాహనదారులకు ప్రయాణ సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకునేలా నిరంతరం పర్యవేక్షించారని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ సామగ్రిని రోడ్లపై వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. భవనాలకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతుల మేరకు నిర్మాణాలు చేపట్టాలని యజమానులకు ఆయన సూచించారు. స్వాతంత్ర సమర యోధుడు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని తిక్కర ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కలెక్టర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి గొప్ప విలువలను యువత అలవర్చుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: Oh,

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తర్వాత 8:30 జిల్లా సమాచార లేఖ. ఈరోజు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने दूसरे

ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా

0: ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కొక్కటి 24.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్న కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158.4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు 106.85 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై 100% పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయంపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తదుపరి కార్యక్రమం వింటారు. ఆకాశవాణి
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.

రంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:30

0: తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా తెలుసుకుందాం. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మాకోసం మా అన్నయ్య చిత్ర నుంచి మా లోగిళ్ళు అనే పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట వినే ముందుగా ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం సెక్రటరీ చిత్ర నుంచి మనసు లేని అనే పాటను వినిపించగలరు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం కోసం. చైత్ర గానంలో ఈ పాట వింటారు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం కోసం రామ్ మిర్యాల గానంలో ఈ పాట వింటారు.

మనోరంజన కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. సుప్రియ గారు, హ్యాపీ సండే అండి. మీకు కూడా చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: కోరుకుంటున్నారు
0: అలాగేనండి. ధన్యవాదాలండి అందరి కోసం. ఏ పాట?

0: కొద్దిగా విని ముందుగా ప్రకటన వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా? చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో బ్రిడ్జి కార్యక్రమంలో మరో చక్కటి పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
3: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్కారం అండి. శుభోదయం, హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ వర్ష మేడం.
0: మస్తాన్ వర్ష గారు, బాగున్నారా?
3: బాగున్నా మేడం. ముందుగా మా స్టేషన్ డైరెక్టర్ గౌరవనీయులైన తమనా నాగేశ్వరరావు గారికి, మా సింహాపూర్ ఎఫ్ఎం లో పేరు పేరున టెక్నీషియన్స్ అందరికి శుభోదయం, శుభ ఆదివారం మేడం.
0: శుభోదయం అండి, శుభ ఆదివారం. అందరి తరఫున నేనే మీకు చెప్తున్నాను, శుభోదయం, శుభ ఆదివారం. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
3: ఈరోజు భాగ్యచక్రం సినిమాలో నుంచి వాతావరణం కూల్ గా ఉంది కాబట్టి, వాన కాదు వాన కాదు వరదారాజా, పూల వాన కురియాలి వరదారాజా.
0: ఓకే అండి, తప్పకుండా మరి విందామా
3: పాట మేడం. మేడం పేర్లు ఉన్నాయి మేడం, నాలుగు పేర్లు
0: చెప్పండి.
3: అల్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, అవోబిల వెంకటేశ్వర్లు గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ భాయ్ గారు, మొహమ్మద్ రఫీ భాయ్ గారు, ఇస్మాయిల్ భాయ్ గారు, ఖాదర్ భాషా భాయ్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు. అంతే మేడం.
0: ఓకే అండి,
3: మేడం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.
0: ధన్యవాదాలండి, మీరు కోరుకున్న పాట.
3: ధన్యవాదాలు.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తర్వాతి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో,
2: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. హలో బ్రిడ్జ్ కి స్వాగతం.
2: యహో మేడం వెంకటేశ్వర్లు, మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీవత్స మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారాలండి, ధన్యవాదాలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: ఎన్ని రోజుల సినిమాలో

0: హృదయం కదల దీది ఆ పాడగల
1: మేడం అండి, తప్పకుండా
0: చూస్తున్నాను మేడం.
1: చెప్పండి.
0: పాడిన పోలయ్యా, తబలా మస్తానయ్యా, జాగిద భాష ఇస్మాయిల్ అన్న, వచ్చేసి సోమనారాయణ జాగ్రత్త రావు, ముఖ్యంగా మన శ్రోతల కోసం, ముఖ్యంగా మీకోసం కూడా.
1: అలాగేనండి, ధన్యవాదాలు. అందరి కోసం ఈ పాట విందామా మరి. ధన్యవాదాలండి.

తలుపు మూసిన తల వాకికనే పగలూరేగి నిలుతున్నా. పిలిచి పిలిచి బదులేదాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తల వాకికనే పగలూరేగి నిలుతున్నా. పిలిచి పిలిచి బదులేదాక అలసి తిరిగి

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాలాజీనగర్ నుంచి ఖాదర్ భాష మేడం.
0: ఖాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నామండి.
1: ధన్యవాదాలు మేడం. మీకు సూర్యుడివో చంద్రుడివో సరిలేరు మీకెవ్వరు.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: ఆలోపరిచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. చివరగా మీరు విన్న పాట ఆడది చిత్రం కోసం జానకి గానం, వేటూరి రచన, రాజకోట్ సంగీతం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మాకోసం స్వయంవరం చిత్రం నుంచి కీరవాణి గానంలో అనే పాటను వినిపించగలరు అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓపులమ్మ, లక్ష్మయ్య, ఇంకా బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయగలరు అంటున్నారు. మీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పాటను కోరుతున్నారు, పాటను ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు కూడా అంటున్నారు. మరి వీరి కోసం ఈ పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమంలో మా కోసం సింహాద్రి చిత్ర నుంచి చిన్నదమ్మె చీకులు కావాలా అనే పాటను వినిపించగలరు అంటూ నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదీప గ్రామం నుంచి చొప్పకుమార్ మస్తానయ్య కుమారి మౌనిక ఇంకా సంపూర్ణమ్మ వెంకటరమణమ్మ వీరంతా కోరుతున్నారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రంకి అంటున్నారు. సింహపురి తరఫున మీకు హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: అక్క చూడు, చూపించు.
1: నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హలో, రుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మరో శ్రోత పాట కోరుతున్నారు. మాకోసం పవిత్ర బంధం చిత్రం నుంచి పచ్చబొట్టు చెదిరిపోదులే అనే పాటను వినిపించగలరు అంటూ శ్రోతలు ఎద్దు మైలాపురం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో మాకోసం వాన చిత్ర నుంచి ఎదుట నిలిచింది చూడు అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తుల

హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం అశోక్ చిత్రంలో ఒక చిన్ని నవ్వే నవ్వి అనే పాటను వినిపించగలరు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్టపతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్దమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ది చెంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: మహిళా సతక్ సశక్తికరణ బడితే కదమో కే సాథీ ఏ ఉపలబ్ధి సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలత కి దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక్

0: विशेष जिम्मेदारियां हैं। ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने।
1: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు.
2: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్, జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: భారత్ ఆర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తర సమజ్తే హై. ఇసీ దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీకండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరెంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగీ.
2: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9వ తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మడ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్

0: మీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయ్ విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: एनडीए 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
2: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో విబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ విబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా విబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे. इसके लिए ये योजना आई है, विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा.
2: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్దిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
0: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రీ నివాసం నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, యాత్రికుల భద్రత, సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి 4,822 మంది యాత్రికులతో కూడిన తొలి బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ క్షేత్రానికి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది.
2: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ అంశంపై గురు శుక్రవారాల్లో రాష్టస్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ, డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

0: హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్దతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
0: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా వర్షం చిత్రానికి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట వింటారు. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

మీరు విన్న ఈ పాట పెళ్లి చిత్రానికి మనోజ్ చిత్ర పాడిన పాట విన్నారు. కోరిన శ్రోతలు చోటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్. ఇప్పుడు వినబోతున్న పాట అశోక్. ఈ చిత్రానికి కేకే గానం, రచన చంద్రబోస్. కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుకా గానం, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు నుండి రాధా, మున్నా, అక్షయ, రఘువీర్ సింగ్, సుగుణాబాయి.

ప్రేమ సాగరం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం, సంగీతం టి రాజేందర్, సాహిత్యం రాజశ్రీ. కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేష్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

మనసు కలలు మురిసి పులకరిల్చె వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలిను భావము తెలిసెను అదే కదా.

వినబోతున్న పాట అడవి రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశిల గానం. కోరిన శ్రోత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కుత్తూరు నుంచి బి రవికుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రానికి కేజే ఎస్ దాస్ చిత్ర పాడిన పాట వింటున్నారు. కోరిన శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా పెనుమాడం నుంచి రాధికా.

డ్రైవర్ రాముడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోత పాపినేపాల నుంచి మధుసూదన్ రెడ్డి.

0: చివరిగా దసరా బుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల, పేసుశిల గానం, సాహిత్యం ఆత్రేయ. కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా లేకుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్.
1: కోసేపి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు దారిందే కడుచు పిల్ల. పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారి.

రామయ్య అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతల కోరిన ఫిలింగీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన. శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం వింటారు.
1: అది 1948 సంవత్సరం. రేరాణి పత్రికలో ప్రచురితమైన అలవాటైన ప్రాణం అనే కథలో పరిధిని మించి శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువ రచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకుగాను జడ్జి 500 రూపాయల జరిమానా గాని 6 నెలల జైలు శిక్ష గాని అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. ఆ జరిమానా కట్టలేని స్థితిలో ఉన్న ఆ రచయితను రేరాణి పత్రిక అధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ ఆ జరిమానాను చెల్లించి ఆ రచయితను విడిపించాడు. దీనికి కొసమెరుపు ఏమిటంటే, ఆ జడ్జి ఆ రచయితను ఆ కథ ప్రచురితమైన రేరాణి పత్రికను ఒకసారి నాకు ఇస్తారా, ఇంకోసారి ఆ కథను చదువుకొని ఇస్తాను అన్నారట. ఆ కథకుడు మరెవరో కాదు, తెలుగులో జ్ఞానపీఠ అవార్డును అందుకున్న 3 సాహితీమూర్తులలో ఒకరైన రావూరి భరద్వాజ. రావూరి స్వగ్రామం గుంటూరు జిల్లా తాడికొండ. ఆయన పుట్టింది మాత్రం తన మాతామహుల గ్రామం కృష్ణాజిల్లా కంచికచెర్ల సమీపంలోని మోగులూరు. తల్లిదండ్రులు మల్లికాంబ, కోటయ్యలు. తండ్రికి కొద్దిపాటి పొలం ఉండేది, కాని ఆయనకున్న సంఘసేవాభిలాషతో అది పూర్తిగా పోయింది. తల్లితో పాటు పొలం పనులకు కూలికి వెళ్లడం, పొగాకు గ్రేడింగుకు వెళ్లడం లాంటివి చేసేవాడు. పొగాకు గ్రేడింగ్కు వెళ్లే కాలంలోనే ఒక పొగాకు కంపెనీలో పనిచేయడానికి సుప్రసిద్ధ కథకుడు జీవన్ ప్రభాత్ తాడికొండ రావడంతో భరద్వాజకు ఆయన పరిచయ భాగ్యం కలిగింది. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రావూరికి జీవన్ ప్రభాత్ చలంను పరిచయం చేశాడు. అతని ప్రోత్సాహంతో రావూరి చలం రచనలు మొత్తం చదివేశాడు. 1943లోనే, అంటే తన 17వ ఏట వీరగాథ అనే గ్రాంధిక నవల

రాసిన రావూరిపై చలం ప్రభావం తీవ్రంగా పడింది. భరద్వాజ వ్రాసిన రాగిణి కథాసంపుటికి ముందు మాట రాస్తూ చలం, "చలం పుస్తకాలు వారసత్వం కావనేదే కాకుండా ఏ భాషకైనా తలవంపులు అంటారు ప్రాజ్ఞులు. అలాంటి దుష్ట సంప్రదాయం చలంతోటే ఆఖరుకాక భరద్వాజ వంటి రచయిత ద్వారా కొనసాగబోతోంది అంటే చాలా నిరాశపడుతుంది ఈ దేశపు భావి నిర్ణయ సారస్వత ప్రభువులకు" అని ఒకాణించాడు. హెరాల్డ్ ట్రిబ్యూన్ న్యూయార్క్ పత్రిక ప్రపంచ కథల పోటీ నిర్వహించినప్పుడు భరద్వాజ రాసిన "పరిస్థితుల వారసులు" అనే కథను కూడా పోటీకి స్వీకరించారు. అదే పోటీలో పాలగుమ్మి పద్మరాజు గారి "గాలివాన" కథ బహుమతికి ఎంపికైంది. అయితే ఆ కథకు ఏమాత్రం తీసిపోని కథలుగా విశ్వసించే 4 కథలను ప్రత్యేకంగా భారతిలో ప్రచురించగా అందులో రావూరి కథ కూడా ఉంది. రావూరి భరద్వాజ తొలి రచన "విమల" 1948 ఆగస్టు 4 ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన అపరిచయం, అపశృతి, ఆనాడు, గాలివాటు, కిన్నెర మిథునం, దావానలం, అన్యథా శరణం నాస్తి వంటి కథాసంపుటులు, పాకుడురాళ్ళు, చంద్రముఖి, కాదంబరి, కల్పన, మనోరథం, విజయ విలాసం వంటి నవలలు, ఉడత ఉపదేశం, కీలుగుర్రం, జాలిగుండె వంటి పిల్లల నవలలు, విషనాగు, దుష్టచతుష్టయం, ఎత్తుపల్లాలు, మంచు మనిషి వంటి అపరాధ పరిశోధక నవలలు, ఇంకా అనేక సాహిత్య వ్యాసాల సంపుటలతో కలిపి సుమారు 147 పైగా గ్రంథాలను రచించారు. వీటిలో తన భార్య కాంతమ్మ మరణించినప్పుడు రాసిన "నాలోని నువ్వు", "అంతరంగిణి", "ఐతరేయం", "అయినా ఒక ఏకాంతం", "ఒకింత వేకువ కోసం" లాంటి స్మృతి రచనలు తెలుగు సాహిత్యంలోని స్మృతి సాహిత్యంలో అత్యున్నత స్థాయిలో ఉంచదగిన రచనలుగా పేరుగాంచాయి. ఆయన రాసిన విస్తృతమైన రచనలలో "పాకుడురాడు" నవల తెలుగులో వచ్చిన మొట్టమొదటి చలనచిత్రసీమ మీద వచ్చిన నవలగా పేర్కొనవచ్చు. అంతకుముందు ఆయన రాసిన "మాయాజలతారు" కథను తిరగరాసి "పాకుడురాళ్ళు" నవలగా మలిచారు భరద్వాజ. ఈ నవల నేపథ్యం సినిమా రంగం. స్త్రీలు నటులుగా అక్కడ స్థిరపడాలంటే ఎన్ని విధాలుగా కష్టనష్టాలకు ఓర్చుకోవాలో, ఎంత శారీరక హింసకు గురికావాలో తెలియచెప్పే నవల "పాకుడురాళ్ళు". మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత దనికొండ హనుమంతరావు "జ్యోతి", "అవిసారిక", "చిత్రసీమ" సినిమా పత్రికలను నడిపేవారు. వాటిలో "చిత్రసీమ" పత్రికా నిర్వహణ బాధ్యత రావూరి భరద్వాజది. సినిమా తారలతో కలవడం, వారితో మాట్లాడడం, వారితో ఇంటర్వ్యూలు తీసుకోవడం భరద్వాజకు ముఖ్యమైన పనిగా ఉండేది. ఆ కారణంగా అప్పట్లోని ప్రముఖ నటీనటులతో ఎందరితోనో ఆయనకు పరిచయం ఉండేది. కొందరు నటులు తమ వ్యక్తిగత విషయాలను కూడా భరద్వాజతో చెప్పుకునేవారు. అందులో ఒక నటి తనకు రావాల్సిన డబ్బులు ఎలా తెలివిగా నిర్మాత నుండి తెప్పించుకుందో చెప్పింది. ఆమె రావూర్ని బావా అని, కాంతమ్మను పిన్ని అని పిలిచేది. అదేం పిలుపు అంటే సినిమా నటులకు వరుసలతో పనేముంది అనేది. అటువంటి అనేక అనుభవాలను భరద్వాజ తన డైరీలో రాసుకుని "రమాయా జలతారు" అనే కథ రాశారు. ఆ కథను మల్లంపల్లి సోమశేఖర శర్మ చదివి 500 పేజీలు నవలగా రాయాల్సిన అంశాన్ని కేవలం 30-40 పేజీల్లో రాశారు అని ప్రశంసించారు. ఆ తరువాత కృష్ణ పత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్ ఒకటి తమ పత్రికకు రాయమని భరద్వాజను అడిగినప్పుడు ఈ కథను చెబితే సీరియల్గా రాయమని ఆయన అన్నారు. అయితే ఈ నవలకు "పాకుడురాళ్ళు" అని పేరు పెట్టింది మాత్రం శీలా వీర్రాజుగారని రావూరి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సీరియల్ వస్తున్నప్పుడు సినీరంగం నుంచి ప్రముఖులైన చాలామంది దాన్ని నిషేధించాలని, పత్రికను నిలిపివేయాలని ప్రయత్నించారు. "పాకుడురాళ్ళు" కథాగమనంలోకి వస్తే మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను ఆమె విటుడు అయిన చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయిక పాత్రను ఇస్తానని మద్రాసుకు తీసుకువస్తాడు. సినిమాలలో చేరిన మంగమ్మ మంజరిగా మారిపోతుంది. సినిమాలలో ఛాన్సుల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆమెను పెద్ద హీరోయిన్గా చేస్తాడు చలపతి. మంజరి సినీలోకంలో పేరు ప్రఖ్యాతులను ఆర్జించుకునే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంది. ఎంత డబ్బు సంపాదించినా ఆమెకు తృప్తి, మనశ్శాంతి ఉండవు. అనేక మంది సినీ ప్రముఖులతో, నిర్మాతలతో, దర్శకులతో సంబంధాలు పెట్టుకుంటుంది. సినీ పాత్రికేయులను మచ్చిక చేసుకుని వారి ద్వారా తన గురించి

మంచి విధంగా రాయించుకుంటుంది. ఇలా సినీ రంగంలో స్త్రీలు పడే అనేక యాతనలను దగ్గరగా చూసిన భరద్వాజ ఈ నవలలో మంజలి పాత్ర ద్వారా ఆ వ్యతలను లోకానికి తెలియజేస్తాడు. సినీ పత్రికలలోని వ్యాపార రహస్యాలను, అప్పటి సినీ రంగంలోని ప్రముఖ కథానాయకుల ఆధిపత్య ధోరణులను కూడా ఈ నవలలో కనబడతాయి. కేవలం స్థానిక సినీ ప్రపంచం మాత్రమే కాక భరద్వాజకు హాలీవుడ్ పట్ల కూడా కొంత అవగాహన ఉండడంతో ఈ నవలలో మంజరి హాలీవుడ్ ప్రయత్నాల మిషతో అక్కడి విశేషాలను కూడా ఈ నవలలో చొప్పించారు. 1952లోనే భరద్వాజ చిత్రగృహ నవలికను రాశారు. అప్పటికింకా చంద్రుడు మానవునిపై కాలు మోపలేదు. ఒక అమెరికా దేశీయుడు, ఒక బెంగాలీ వ్యక్తి, మరొక తెలుగు వ్యక్తి చంద్రమండలానికి బయలుదేరి మార్గమధ్యంలో శసున్ అనే మరో గ్రహంలోకి అడుగు పెడతారు. అక్కడ దొరికే కామినీ కాంచనాల కోసం ఒకరినొకరు దారుణంగా చంపుకుంటారు. అటువంటి ఈ భూమండలాన్ని చూసి సిగ్గుపడుతున్నాను అంటారు భరద్వాజ. నా ఊహలకే అందని కవి భరద్వాజ ఒక్కరే అంటారు విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు జాతి గర్వించదగిన కొద్దిమంది రచయితలలో భరద్వాజ ఒకరు అని అంటారు గోపీచంద్. ఒక విషయం ఆధారంగా కథ చెప్పడం చాలా సులువు, కానీ దృశ్యీకరణ పద్ధతిలో కథను నడిపిన తెలుగు రచయితలు మనకు అరుదుగా కనబడతారు. శ్రీపాద లాంటి వారి రచనాశైలి మొత్తం సంభాషణ పద్ధతిలో ఉంటుంది. కథ కేవలం సంభాషణలతో మాత్రమే నడుపుతాడు శ్రీపాద, కాని కథను దృశ్యీకరణ పద్ధతిలో నడపడం భరద్వాజకు పెన్నతో పెట్టిన విద్య. ఒక చార్లెస్ డికెన్స్ లాగా, ఒక ఏనుగుల వీరాస్వామయ్య లాగా తన చుట్టూ జరుగుతున్న వాటికి రూపుకట్టి కళ్ల ముందు ఉంచడం భరద్వాజ రచనా కౌశలం. జీవిత శకలాలను ఫోటో తీసినట్లు, వీడియో తీసినట్లు చేయడం భరద్వాజకు సొంతం అంటారు శ్రీశ్రీ. భరద్వాజ రచనల్లో మరొక ప్రముఖ రచన జీవన సమరం. ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికగా వెలువడిన జీవన వాస్తవ సంఘటనల సమాహారమే ఈ రచన. 1977లో దివిసీమను తుఫాను ముంచెత్తినప్పుడు వేలాది కుటుంబాలు జీవన విధ్వంసాన్ని భరద్వాజ ఇంటింటికి వెళ్లి రికార్డ్ చేశారు. వాటిలో చాలా వరకు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఇంకా మిగిలిపోయిన వాటితో కలిపి మరికొన్నింటిని జీవన సమరం శీర్షికన పత్రికలో ప్రచురించారు భరద్వాజ. రచయిత ముందుగా పేర్కొన్నట్టు ఇవి యథార్థ జీవిత యథార్థ గాథలు. ఇన్నేళ్ల మన రోజువారీ జీవితంలో తాళంచెవులు, రుబ్బురోళ్లు, గొడుగులు, సవరాల జుట్టు, కొండలు ఇలా ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాము. కాని వాటిని తయారు చేసే వ్యక్తుల జీవితాల గురించి ఎంత తెలుసు అంటే మనకు సమాధానం శూన్యంగా కనిపిస్తుంది. భరద్వాజ ఈ రచన ద్వారా ఎలుగుబంటిని ఆడించుకుంటూ తిరిగే వ్యక్తిని, వారం వారం సంతలో చిన్న చిన్న వస్తువులు అమ్మే ముసలివారిని, చిలుక జోస్యం చెప్పేవారిని, మన వీధుల్లో తిరిగే పాత బట్టలు తీసుకుని స్టీలు గిన్నెలు ఇచ్చేవారిని, పొట్టకూటి కోసం రోడ్డు పక్క గాల్లో తీగల మీద నడుస్తూ విన్యాసాలు చేసే సంచార జీవులను గురించి కథనాత్మక వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు మనకొక కొత్త జీవితాలను, మనం చూసేవే అయినా మనకు కొత్తగా చూపిస్తాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మామూలు వ్యక్తుల వైపు కాసేపు చూసేలా, వారి శ్రమను గమనించేలా ఈ కథలు మనల్ని ప్రేరేపిస్తాయి. కొద్దిపాటి ఇబ్బందులు దారుణమైన కష్టాలుగా భావించే మనకు అసలు కష్టమంటే ఏమిటో కొత్త కోణంలో చూపిస్తూ వాటిని తట్టుకొని నిలబడి జీవితంతో ఎలా తలపడాలో నేర్పిస్తాయి. ఈ కథలన్నీ ఎంత సజీవంగా ఉంటాయో వాటికి పెట్టిన పేర్లు కూడా అంతే భిన్నంగానూ ఆకర్షణీయంగానూ ఉంటాయి. అన్నమో రామచంద్ర, తప్పట్లో తాళాలోయ్, కేశోపనిషత్తు, ఛత్రపతి, ముందుగతి కనవే చిలక లాంటి శీర్షికలే ఆ కథాసారాన్ని ముందుగానే పాఠకులకు పరిచయం చేస్తాయి. ఓసారి హైదరాబాదులో రోడ్డు పక్కన పిడకలు చేసి పొట్టపోసుకుంటున్న పోచమ్మ అనే ముసలమ్మ కన్నీటి కథను భరద్వాజ రాశారు. ఆమె తన మాటల్లో దేవుడు సచ్చినోడు, ఆకలి ఎందుకు పెట్టాడో తెలియదు, పాడుముండా కొడుకు, సంద్రాలు నిండుతున్నాయి కాని ఈ జానుడు పొట్ట నిండడం లేదు బిడ్డ అంటూ వాపోతుంది. ఈమె గాథకు చెల్లించిన ఓ కాలేజీ విద్యార్థి ఆ పత్రికా కార్యాలయానికి 10 రూపాయలు పంపించి పోచమ్మకు అందజేయమని ఉత్తరం రాస్తాడు. ఆ 10 రూపాయలు పోచమ్మకు అందజేయాలని ఆమె ఉండే రోడ్డుకు వెళ్లి వాకపు చేయగా ఆమె చనిపోయిందని తెలిసిన భరద్వాజ ఆ సంఘటనకు ఒక జ్ఞాపకంగా మలుచుకొని ఆ 10 రూపాయలు ఉత్తరం

0: ఇచ్చిన కవితావాక్యాలుగా మిగిలిపోయాయి తెలుగు సాహిత్యలోకాన. నేనో వానచినుకుగా మారి నీ చిన్నారి పెదవుల మీద వాలిపోదామనుకుంటున్నాను. నేనో వెన్నెల కిరణంగా మారి నీ చెక్కిలి మించి జారిపోయాననుకుంటున్నాను. నేనో పరిమళ తరంగానై నిన్ను నిలువున ఆవరించుకుందామనుకుంటున్నాను లాంటి కవితావాక్యాలు ఆయన రాసిన స్మృతి డైరీల నిండా పరుచుకుని ఉన్నాయి. ఆమె ఎంతో దయామయురాలు. ఎంతో సంపన్నరాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూస్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. ఆమె పేరు కాంతం. అయినా నేను ఆమెను కాంతమ్మ అనేవాడిని అని తన భార్య జ్ఞాపకాలను పంచుకున్నారు భరద్వాజ. తన రచనల గురించి మాట్లాడుతూ, నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు, అవమానం తెలుసు, నిరుద్యోగం తెలుసు, అన్యాయం, అధర్మం తెలుసు. వీటిని నేను పుష్కలంగా అనుభవించాను. కాబట్టి ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను. నా బతుకు, నా వంటి వారి బతుకులు నా రచనలకు ముడిసరుకులు. ఆ జీవితం నిండా చాలా ముడి పదార్థాన్ని కథలకు, నవలలకు వస్తువుగా వాడుకున్నాను అంటాడు భరద్వాజ. 7వ తరగతి వరకే చదువుకున్న రావూరి భరద్వాజ తదనంతర కాలంలో పొట్టకూటి కోసం సెక్స్ కథలు రాసి, ఆ తర్వాత అత్యున్నత స్థాయి సాహిత్యాన్ని సృష్టించి అనేక పత్రికల్లో పనిచేసి, రేడియోలో స్క్రిప్ట్ రైటర్గా తన జీవనయానాన్ని కొనసాగించి డాక్టరేట్లు, అవార్డులు పొందడమే కాక భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును పొందిన భరద్వాజ చిరస్మరణీయుడు. 5వ తేదీ నాటికి 98వ జయంతి చేసుకుంటూ ఆయన శతజయంతికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనే సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం.
1: రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా రావూరి భరద్వాజ గారి రచనలు ఒక పరిశీలన శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పోకిరి చిత్రానికి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విందాం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

తర్వాత మేరా అభిమన్యు చిత్రానికి ఘన్సాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, మను, రాణా ప్రతాప్, భవ్యశ్రీ, యామిని, చైత్రిక శ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట కరుణామయుడు చిత్రానికి గీత రచన మోదికూరి జాన్సన్. ఈ పాటని కోరిన శ్రోతలు లామ్ గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, వాణి లింగరాజు, గీత ఆమణి, రాగసుధ, చంద్రకళ, కాంతి వీరందరి కోరికపై పాట.

0: కల్పనత కార్యక్రమంలో తర్వాత విందాం.
1: అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన సముద్రాల జూనియర్ గీతం.
0: ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట విందాం.

పాల్పాలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విచిత్ర బంధం చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట సహిత్యం దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత ఖైదీ బాబాయ్ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, దివ్య జ్యోతి, అభిజాన్, సియేనా, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, సాయి ప్రకాష్, సుష్మ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరికపై ఈ పాట.

తర్వాత కాలయముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, గంగాధర, శ్రీనివాస్, పున్నా వెంకటేశం, అమరేందర్ కోరికపై ఈ పాట.

బాలభరత కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో చివరిగా విందాం బొబిలి యుద్ధం చిత్రానికి పి సుశీల బృందం పాడిన ఆరుద్ర గీతం. విజయవాడ శ్రోతలు సుశీల శ్రీకృష్ణ శ్యామల కోరికపై పాట.

శుభాయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయకు సులోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన కొంచెమైతే సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఇవాళ ఉత్తరాలు కూడా వచ్చాయి, అవి ఇవి రెండు చూద్దాం. పంపించండి 0866-248-8812కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు. ముందుగా మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సూక్తి శుద్ధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రాణాయామం గురించి చక్కని విశ్లేషణ గావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మ సాంబశివరావు గారు తెనాలి రామకృష్ణ కవి కావ్యాల విశేషాలను పరిచయాత్మకంగా బాగా తెలిపారు. శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ధారావాహిక చివరి అధ్యాయం ఉంది కాబట్టి ఇప్పుడే ఇది అప్పుడే అయిపోతుంది అన్న దిగులు ఏర్పడింది మా ఇంటి వారికి. ఆ తర్వాత ఏ ధారావాహిక ప్రసారం చేయబోతున్నారో తెలుప కోరిక అంటున్నారు. భతృహరి సుభాషిత త్రిశతి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యాలతో ధారావాహికంగా ప్రసారం చేయ కోరిక. ఇటీవల శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్లి పునఃప్రసారం చేశారు, బాగుంది. ఎప్పుడైనా వీలుంటే శ్రోతల మెప్పు పొందిన వారి నాటిక సంస్కార దహనం పునఃప్రసారం చేయ కోరిక అంటున్నారు. అలాగే గుర్తు చేసుకుందాం రావోయే తిథి ఇత్యాదిగా ప్రసారం చేసి శ్రోతల మెప్పు పొందుతున్నారు. సినిమా పాటలను ప్రసారం చేస్తూ బాగానే ఉంది, కానీ కనీసం రోజుకు ఒక అరగంట సేపు ఎవరి చేతనైనా సాహిత్యపు విలువలను విశ్లేషణ చేస్తూ సినిమా పాటలను ప్రసారం చేయ కోరిక అంటున్నారు. వెరైటీగా ఉంటుందండి అంటూ రాసి పంపించారు. సమస్యపూర్ణం కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ చమత్కారాత్మకములైన సమస్య పద్య పాదాలను వివ

0: వారి హరికథలను తప్పక పునఃప్రసారం చేయక అంటూ చేయకోరిక అంటూ ధన్యవాదాలు అంటున్నారు. డాక్టర్ రాముడు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి వారి మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయం చక్కగా తెలియజేశారు. ఇలా కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత మనకి ఉత్తరాలు వచ్చే అవి చూద్దాం.
1: విజయవాడ పటమట నుంచి వి రజనీ కుమారి గారు ఉత్తరాల ద్వారా కొన్ని అభిప్రాయాలు తెలియజేశారు. ఆకాశవాణి ఉపైకుసలోపరి కార్యక్రమానికి నా ధన్యవాదాలు. ఈరోజు అంటే 2వ తేదీ ఈ నెల ప్రసారమైన భగవద్గీత కార్యక్రమం చాలా బాగుంది. అలాగే తర్వాత ప్రసారమైన తెనాలి రామకృష్ణ కవి యొక్క జీవితం గురించి చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఇంకా భగవద్గీత కార్యక్రమము తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే కొల్లేరు కార్యక్రమంలో మధ్యలో సంగీతం పెద్దగా వినిపించారు, డైలాగులు మచ్చుకు కూడా వినపడకుండా ఉన్నాయి. ఈ కొల్లేరు కార్యక్రమం మాకు అంత వినసొంపుగా లేదు, అసలు వినాలనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో డైలాగులు పెద్దగా వినపడేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి అని వీరు రాశారు. ఇంకా వీరికి సరోజ పెళ్లి బట్టతల పెళ్లినాడులో కథానిక చాలా బాగుందట. మనిషికి అందం ముఖ్యం కాదు, చక్కటి గుణాలు సంస్కారము ఉంటే చాలు అని చాలా బాగా సరోజ అర్థం చేసుకొని భర్తతో హాయిగా సంతోషంగా జీవించింది. అందం ఈ కథానిక మా చుట్టుపక్కల వాళ్ళందరూ విని ఆనందించారు, వారికి వినిపించిన మీకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఉభయకుశలోపరిలో మేము కొన్ని పాటలు పంపిస్తున్నాము, వినిపించటం లేదు, దయచేసి మాకు మేము రాసిన పాటలు వినిపించండి అని కోరుతున్నారు.
0: తర్వాత మనకి వాట్సాప్ మెసేజ్ వచ్చే చూద్దాం. ఉభయకుశలోపరి వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా అలాగే భారతదేశ మాజీ ప్రధాని గారు భారతరత్న కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి గురించి శ్రీమతి వి నాగరాజ రాజ్యలక్ష్మి గారి ప్రసంగం చాలా బాగుంది. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ హాస్య రచయిత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా శ్రీమతి రావి శారద గారి ప్రసంగం శ్రీ వెంకటరమణ గారు గ్రంథంలో సమీక్ష చాలా బాగుంది. 28వ తేదీ మన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ 135 ప్రసంగంలో వారు మన భగవద్గీత ఆధ్యాత్మిక ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షింపబడుతున్నాయని, రాబోయే వర్షాకాలంలో వర్ష నీటిని వడిసిపట్టాలని, రాబోయే వినాయక చవితి పండుగలు వినాయక విగ్రహాలను మట్టితో మాత్రమే చేసి పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని చక్కని సందేశం ఇచ్చారు. అలాగే 28 మధ్యాహ్నం ప్రసారమైన అనార్కలి నాటకంలో అలనాటి సుప్రసిద్ధుడైన నటులు శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్న నాటకం చాలా బాగుంది అంటున్నారు. ప్రసారమైన 30వ తేదీ ప్రసారమైన భక్త సిరియాల హరికథ గాను భక్తిదాయ ఉంది, కానీ అందులో నరబలి అంశం బాధాకరం, ఇటువంటివి ప్రసారం చేయకపోవడమే మంచిది అంటున్నారు. అలాగే 2వ తేదీ జూలై 2వ తేదీ తెలుగు కవులు సాహితీ మణిదీపాల్లో తెనాలి రామకృష్ణ కవి గురించి శ్రీ గుమ్మా సాంబశివరావు గారి రచయిత రవి ప్రసాద్ గారు తెనాలి రామకృష్ణ గారి పాండురంగ మహత్యం ఇతరత్ర గ్రంథాల గురించి చక్కగా రచన చేశారు. అలాగే 3వ తేదీ ప్రసారమైన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ భక్త రామదాసు కథాగానం కీర్తనలు బాగున్నాయి. 4వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ సింహం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి శ్రీ కప్పగంతుల రామకృష్ణ గారి ప్రసంగం శ్రీ అల్లూరి వారి దేశభక్తి త్యాగ నిరతని చాటి చెప్పాయి అంటూ రాసి పంపించారు. సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 29వ తేదీ జూన్ సోమవారం సూక్తి శుద్ధలో నవ్వు యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ బాలకృష్ణ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే అంటున్నారు. భక్తి రంగిని కార్యక్రమంలో శివకీర్తనలు నాట్యకాలం విని భక్తి పారవశ్యం చెందాం. ఉదయరేఖలు శీర్షికన విని వినియోగదర్శనంలో చక్కటి సమాచారం అందించిన శ్రీ చక్రవర్తి గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే కొల్లేటి జాడల రూపకం వింటున్నంతసేపు ఆ ప్రాంతంలో ఉన్నామా అనిపిస్తోంది, నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీను సుధాకర్ బృందం వారు గానం చేసిన కీర్తన చాలా నచ్చాయంటున్నారు. అలాగే కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కార మార్గాలు ఈ విషయమై శ్రీ మోహన్ రావు గారితో పరిచయం ద్వారా చేనేత కార్మికుల సమస్యలు సమస్య పోతాయని ఆశిద్దాం.

0: అంటున్నారు. అలాగే మోహన్ రావు గారికి పరిచయకర్త గారికి మా నమస్తే అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన అనుసంధాన సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారి గారి గానం మా వీధుల వింత చేసింది, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ. అలాగే సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన గాయోపాఖ్యానం నాటకం నుండి కృష్ణ పాత్ర పద్యాలు మా వీధుల వింత చేశాయి అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా రాసి పంపించారు. ఇంకా వీరయ్య ఏమంటున్నారంటే చూద్దాం. 30వ తేదీ
1: మంగళవారం సూక్తి శుద్ధలో కుమార సంభవం గురించి శ్రీ ఆళ్వార్ గారు రచించి అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే. ఇంకా భక్తిరంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు కీర్తనలు విని తరించాం. ఉదయరేఖలు శీర్షికన ఆలోచనలో సుమలత గారు అందించిన కథ బాగుంది. చదువు పట్ల ఆసక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు. ఆరోగ్య సలహాలు శీర్షికన వయసు మళ్లిన వారిలో గుండె జబ్బులు కారణాలు చికిత్స గురించి డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం, ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి.
0: ఇక తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే చూద్దాం. నమస్తే, నేను మురళి భట్టిప్రోల నుంచి అంటున్నారు. నమస్తే అండి, మీ ఉభయ కుశలోపరి కార్యక్రమానికి చిరునవ్వుతో స్వాగతం అంటున్నారు. ప్రతి వారిని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేస్తూ నేస్తమా అందుకో మా హృదయాంజలి. మీ పలకరించ కోటి పున్నమి కాంతులు, అందుకే మీ కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం. శబ్దమిత్రుల అభిప్రాయాల మాలికతో విరబూసిన మల్లెల సుగంధ పరిమళాలు ప్రసారం చేస్తావు. ఆ పరిమళ సోయగాలులతో ఆనంద పరవశలం అవుతాము అంటూ యాజ్ యూజువల్ గా వారు ఒక చిన్న కవిత్వం రాసి పంపించారు ఎప్పట్లాగే. అయితే ఈసారి మల్లెలు సుగంధ పరిమళాలు తీసుకొచ్చారు వారి కవితలో, సూపర్ గా రాసి పంపించారండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే ప్రతిరోజు భక్తిరంజని ఎంతో బాగుంటుంది, ఉదయరేఖల కార్యక్రమం ఎంతో అలరిస్తుంది, రావోయే అతిథి కార్యక్రమంలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో మరో కార్యక్రమం వినిపించవద్దు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయవద్దండి అంటున్నారు. ఎంతోమంది శ్రోతలు చాలా చక్కగా వింటూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. గురువారం నాడు భజన గీతాలు బాగుంటున్నాయంటూ రాసి పంపించారు. ప్రతిరోజు భజన గీతాలు వినిపించండి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి మాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే గలగల పారుతున్న గోదావరి నది జలములు, ఇంకా వచ్చునేమో కుహుకుహు రాగాలు, తీయు కోయిలలు తాము మధురంగా పాడటం మరచునేమో, మలయమారుత సోయగాలు తమ చల్లదనాలతో మరచునేమో. కానీ మీ కార్యక్రమాలపై మాకు ఎంత ఇష్టమో అంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినంత సత్యము అంటూ చక్కని అభిప్రాయాన్ని పర్యావరణంతో సమకూర్చుతూ మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలా రాస్తూ మాకు ఆనందాన్ని కూడా ఇవ్వండి. కవితలు రాస్తూ ఉండండి, అలాగే కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశలపరికి తెలియజేస్తూ ఉండండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈ వారంలో మీరు వినిపించిన కలగంటినే దేశభక్తి గీతము మమ్మల్ని ఆనందింపజేసింది. సోమవారం నాడు ప్రసారం చేసిన శ్రీశైల సుప్రభాతం వినిపించారు, బాగుంది. అలాగే నండూరు సుబ్బారావు గారి నాటికలను ప్రసారం చేయగలరు అని అంకరాజు, రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత వీరు గుంటూరు నుంచి రాస్తున్నారు.
0: ఇక తర్వాత పంపించారు మనకి వీరెవరంటే 4వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన ఆత్మకూరి వీరు పరిశుద్ధ పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలు ప్రసారం చేస్తే మీకు చక్కగా పాడిన ఆత్మకూరి పరిశుద్ధ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కౌలు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు కి నా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ఉదయం 11 ప్రసారమైన రావూరి భరద్వాజ గారు రచనలు అవగాహన ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేస్తే మీకు ధన్యవాదాలు అంటున్నారు రాసి పంపించారు. అలాగే లలిత గేయాలు వీణుల విందు చేస్తున్నాయి అంటూ ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే ఎందుచేత ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చేస్తుంటే ఎందుకు

0: చేత వివరిస్తారా? అంటే చదవటం లేదా మీరు రాయటం లేదా అయితే తెలియట్లేదు. వీరు రాసిన వారు రాచన సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయానికి అడుగుతున్నారు. మీరు తప్పకుండా రాయండి, కల్పలతకి పాటలు కోరుకోండి, అలాగే ఉభయ కుశలోపరికి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు పడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు, చూద్దాం.
1: ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తున్నారు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్స్ చాలా బాగుంటున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అయితే యువలయ కార్యక్రమాన్ని గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు.
0: ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. సోమవారం సూక్తి సుధలో కానుకొల్లు బాలకృష్ణ గారు నవ్వు మీద చేసిన ప్రసంగంలో బారిస్టర్ పార్వతీశాన్ని గుర్తు చేశారు, ఆసక్తికరంగా ఉంది, వీరికి ధన్యవాదాలు అంటున్నారు. మంగళవారం భక్తి రంజనీలో భద్రాచల రామదాసు సుప్రభాతం వినిపించారు. తర్వాత భద్రాచల రామదాసు కీర్తనలు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని వినిపించారు. ఈ పాట చాలా బాగుంది. బుధవారం సూక్తి సుధలో భాగ్యలక్ష్మి గారు నేర్చుకోవడంలో ఆనందం ఉందని చెప్పారు, సోక్రటీస్ జీవిత ఉదంతం తెలియజేశారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మంగళవారం ఉదయ రేఖల కార్యక్రమంలో గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం ఉపయోగకరంగా ఉంది. రేడియోలో ప్రతి కార్యక్రమం వింటాను, ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నుంచి నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి. తర్వాత రాసి పంపించారు, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమాన్ని నమస్కారం అంటున్నారు. ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా వింటూ ఉంటాం. 1:10 ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ అంటున్నారు. దయచేసి అని రాసి పంపించారు. ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. ప్రేమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. 4వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం గీతం విన్నాను, నాకు నచ్చింది. అలాగే దేశభక్తి గీతం సూక్తి శుద్ధ మా మనసును ఆకట్టుకుంటోంది. వ్యాఖ్యాతలకు అభినందనలు. తర్వాత వినిపించిన భక్తి రంజనులు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అన్నమాచార్య కీర్తనలు మమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. 5వ తేదీ ఆదివారం భక్తి రంజనీలో విన్నాము, మా మనసులను భక్తి పారవస్యం చేసింది. ఉదయరేఖల్లో భగవద్గీత పారాయణం మాకు నచ్చుతోంది అంటున్నారు. అలాగే శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి అభినందనలు అంటూ రాసి పంపించారు. శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సజీవ రెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు వారు.
1: మీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరి కళ్యాణ్ చౌదరి రాశారు, విజయవాడ కేంద్రానికి నమస్కారాలు. అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మా కోసం యువలయ టైం పెంచండి అని రాశారు.
0: మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు. ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, బొజ్జప్ప, రాజశేఖర్ పాలెం నుంచి పోలయ్య, పూజారి ధనంజయ, అన్నయ్య రాసి పంపించారు. మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో, అలాగే జానపద గేయాలు, భజన పాటలు. యాడికి నుంచి అన్నయ్య, రంగం వెంకటస్వామి రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మీ కేంద్రం నుండి ప్రసారమైన ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, అనంతరం అనంతపురం కేంద్రం నుండి ప్రసారమైన హేమావతి ప్రభాత కార్యక్రమం సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ బాగుంది, ధన్యవాదాలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, పంపించారు. విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నిన్న శనివారం ఉదయ రేఖల కార్యక్రమంలో ప్రసారమైన సుమతి శతక పఠనం బాగుంది, చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది, వినిపించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి ధన్యవాదాలు, ప్రసారం చేసిన మీకు అభినందనలు అంటున్నారు. అదే రోజు ప్రసారమైన విప్లవ చైతన్య దీప్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి డాక్టర్ కప్పగంత రామకృష్ణ గారి ప్రసంగం వినసొంపుగా ఉంది అంటూ రాసి పంపించారు. వినారంటే వెలిదండ్ల గోపాల్ గుంటూరు నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు, అయితే సమయం చాలా తక్కువగా ఉంది, ఎవరు పంపించారో చూద్దాం. మీరు రాసి పంపించారు, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. అయితే మీరు పాట కోరుకుంటున్నారు. తర్వాత మీరు ఉభయ కుశలపరికి కూడా రాసి పంపించారు, ఎవరంటే

0: సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. వీరు మీరు ప్రసారం చేసిన రాబోయే అతిథి టీన్ టైమ్ యోలయ్య కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నచ్చుతున్నాయంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు. భక్తి రంజనీలో ఆదివారం ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాలు సూర్యస్థుతి క్రీస్తు భక్తి గీతాలు విని తరించామంటున్నారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. చేనేత కార్మికుల కార్యక్రమంలో మాచర్ల మోహన్ రావు గారితో పరిచయ కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత వీరైతే సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. అయితే చాలా క్లుప్తంగా చదివేస్తాను, యోలయ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణి రాజు రాసి పంపించారు నెల్లూరు నుంచి, యువలయ ప్రోగ్రామ్ ఈజ్ ఎఫెక్టివ్ అంటే రాసి పంపించారు. తర్వాత వీరు బాలాజీ రేణుకా బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ రేణుగా రాసి పంపించారు. కార్యక్రమాలు బాగున్నాయంటూ రాసి పంపించారు. ఓకేనండి, ఇంకా చాలా వస్తున్నాయి అయితే ఉత్తరాలు, వాట్సాప్ మెసేజ్లు. అయితే సమయం అయితే అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశల పరిశ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశల పరి కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్కారం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: पूरे इंडोनेशिया में ना केवल जकार्ता में एक उत्साह की लहर दौड़ रही है. हमारे प्यारे प्रधानमंत्री आ रहे हैं इंडोनेशिया, तैयारी पूरे जोर शोर से चल रही है. 200 वॉलंटियर हमारे इस कार्यक्रम में सहयोग कर रहे हैं जो बिन कम्युनिटी से आ रहे हैं अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए. इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बानी हो, सुराबाया हो या समारांग हो.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప

పని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. 14-15 జూలై బ్రస్సెల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

ట్రేడింగ్ సాఫ్ట్వేర్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ అండ్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది.

0: ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తిజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తిజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్ లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పరాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. టెక్సస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మరొక మ్యాచ్ లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం అందమైన అనుభవం

తర్వాత సర్దార్ పాపారాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, రాజశ్రీ.

లేక బుగ్గ చూస్తే నెవర బుద్ధి, లేక బుగ్గ చూస్తే నెమర బుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, పెట్టుకుని పచ్చింది

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: తర్వాత ఘన్సాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం విందాం. చిత్రం ఆత్మబలం.

ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గోపి.

సంగీతాల్లో. తర్వాత మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, చిత్రం అక్బర్, సలీం అనార్కలి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంట్

0: పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం. పల్నాటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ది చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ వచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినామో డివైడ్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్

0: కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్దిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట దేవాదయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని దేవాదయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్ లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా, వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు పేర్కొంటూ
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు తేలికపాటి మోస్తరు వర్షం లేదా ఉరుముతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షం లేదా ఉరుముతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్

0: యానాములు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా దేవుడిచ్చిన కొడుకు, దేవుడిచ్చిన కొడుకు శ్రీమతి వైఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
9: ఎవడ్రా ఆ మాస్టరు? ఇప్పుడు చెప్పు, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏమయ్యా అటెండరు? ఏరా, మీ పెద్ద పంతులయ్య గారున్నారా? ఉరిమినట్టున్న కంఠస్వరం తన గది బయట విన్న భీమశంకర మాస్టారు కాలింగ్ బెల్ నొక్కారు. అటెండర్ నారాయణ కంగారుగా లోపలికి వచ్చాడు. ఆ వెనుకనే ముతక కద్దరు పంచ జబ్బల బనీను ధరించి ఒక చేతిలో చుట్టను, మరొక చేత్తో 12 ఏళ్ల తన కొడుకును పుచ్చుకుని అనుమతి తీసుకోకుండానే లోపలికి వచ్చేసిన అతను 2 క్షణాల క్రితం గది బయట మాటలతో గర్జించిన వాడే అని గుర్తించిన భీమశంకరం గారు, రండి కూర్చోండి అని తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించారు. నమస్తే పెద్దపంతులు గారు, మీ స్కూల్లో పిల్లల్ని సేర్పించింది చదువు చెప్పడానికా లేక గారంగా పెంచుకుంటున్న మా పిల్లల్ని నరికి చంపేయడానికా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి అన్నాడు కుర్చీలో కూర్చుని. చూడండి, ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అవతల క్లాసులన్నీ జరుగుతున్నాయి. మీరిలా పెద్ద కంఠంతో అరిస్తే వాళ్ల ఏకాగ్రత చెదురుతుంది. మీరన్నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి, ముందర మీరు బయటకు వెళ్లి ప్రశాంతంగా చెప్పండి అన్నారు ఆయన వినయంగా. అతని చేతిలో చుట్టను చూస్తూ దాన్ని అలాగే కిటికీలోంచి బయటకు పారవేయబోయి పక్కనున్న నారాయణకిచ్చాడు అతను. నారాయణ దానిని బయటపడేసి వచ్చి కుర్చీ పక్కన కూలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీ సమస్య?

0: అడిగారు భీమశంకర మాస్టారు అతన్ని. అతన్ని వెనక వచ్చిన కొడుకును చూసి, అయ్యగారు, అతడెవరో కొత్తగా వచ్చిన లక్కల మాస్టర్టండి. మా పిల్లాన్ని చూడండి, అరచేతులు కందిపోయేట ఎలా బాధేశాడో. ఇంటికిచ్చిన లెక్కలు చేయలేదంట. అయితే మాత్రం నెమ్మదిగా చెప్పాలా? చెయ్యకపోతే దగ్గరుండి చేయించాలా? అంతేకాని అట్టా రక్తం సిమ్మెట్ట సావ బాధేస్తే పిల్లాడు ఉండాలా సావాలా? పిలవండి, నేనేమిటో నా తడాక ఏమిటో చూపిస్తాను అన్నాడు కొడుకు ఎడమ అరచేతిని చూపిస్తూ. నిజంగానే అక్కడ రక్తం చిమ్మి కమిలినట్టుగా రెండు దెబ్బల చారలు తేలి ఉన్నాయి. చూడండి, మాస్టర్ చేసింది తప్పే, కాని మీ అబ్బాయికి చదువు చెప్పే ఉపాధ్యాయుడిని మీరే అతని ముందు వాడు వీడు అని అగౌరవపరుస్తుంటే మీ అబ్బాయి రేపు పెద్దలను గౌరవించడం ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఆడు నా బావే అని పిలిస్తే మీకెంత అవమానంగా ఉంటుందో చెప్పండి అన్నారు భీమశంకరం గారు. అతను గతుక్కుమన్నాడు. నిజమే పంతులయ్య గారు, ఐఎమ్ వెరీ సారీ. అయితే మాత్రం ఆయన మా వాడిని అట్టా కొట్టడమేనా? పిలవండి, మీ ముందరే అడుగుతాను అన్నాడు మళ్ళీ కోపంగా. మీరు మళ్ళీ రెండో తప్పు చేస్తున్నారు. పిలుస్తాను, మందలిస్తాను, కానీ దీనిని అలసుగా తీసుకుని రేపు మీవాడు తన తప్పున్నా సరే మా నాన్నతో చెప్పి నీ అంతు తేలుస్తా అని మాస్టర్ని బెదిరించే స్థాయికి వెళ్తే మీరేం చేయగలరు చెప్పండి? పిల్లలు తప్పులు చేయటం సహజం, ఉపాధ్యాయులు మందలించడం కూడా సహజమే. అయినా పిలిపించమన్నారుగా, పిలిపిస్తాను అని భీమశంకరం గారు అడిగిన తీరుకు అతను నివ్వెరిపోయాడు. ఏరా నాన్న, నువ్వే క్లాస్ చదువుతున్నావు? అడిగారు భీమశంకరం గారు. 7వ తరగతి సార్ చెప్పాడు వాడు. నువ్వు హోంవర్క్ చేయకపోతేనే నిన్ను కొట్టారా, లేక ఇంకేదైనా తప్పు చేశావా? నిజం చెప్పు, ఏమీ పర్వాలేదు, ఏమీ చెయ్యందే అంతలా కొట్టరా మాస్టారు అని అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాడిని. పిల్లవాడు తండ్రి ముఖం వైపు చూశాడు. సెప్పరా ఎదవా, చెప్పు, నువ్వేం చేయకపోతే ఆయన అలా కొట్టి ఉండరు అంటున్నారుగా, చెప్పో. అలా అంటుండగానే, సారీ సార్, నా మీదకు పుస్తకం విసిరారు, నాకు కోపం వచ్చింది, నేను ఆయన మీదకు ఆ పుస్తకం విసిరేశాను, దాంతో ఆయన నా దగ్గరకు వచ్చి బెత్తంతో కొట్టారు అని గుడ్ల నీరు గుడ్లకుంటూ చెప్పాడు. మాస్టర్ మీదకి పుస్తకం విసరడం తప్పు కాదా?
1: లెక్కలు నాకు రాలేదు, అందుకే చేయలేదని చెప్పాను, దానికి ఆయన నా మీదకు పుస్తకం విసిరేశారు, ఆయన చేసింది తప్పు కాదా సార్?
0: నీకు లెక్కలు ఎందుకు రాలేదు?
1: నేను క్లాసులో పాఠం వినలేదు.
0: ఎందుకు వినలేదు?
1: ఎందుకు వినలేదు
0: తండ్రి అడిగాడు. ఎందుకు వినలేదు అనునయంగా మెల్లగా అడిగారు పిల్లవాణ్ణి.
1: మా పక్కింటి రంగస్వామి గారి అబ్బాయి షష్ఠి తీర్థంలో కొనుక్కున్న చిన్న వీడియో గేమ్ క్లాస్కు తీసుకొచ్చాడు, దాన్ని నాకిచ్చి ఆడుకోరా అన్నాడు, అందుకని
0: అంటూ నసిగాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు పాఠం వింటే హోంవర్క్ చేసి ఉండేవాడివి కదా, అంటే తప్పు నీదే అవునా అన్నారాయన.
1: అవును సార్, ఇంకోసారి అలా చేయను.
2: బడికి వచ్చింది చదువుకోటానికి, ఇక్కడికి వచ్చి చదువుకోవాలే కాని ఇలా అల్లరి పనులు చేయకూడదు సరేనా? మీ నాన్నగారికి చదువంటే చాలా ఇష్టం ఉండబట్టే కదా ఇంత బాగా చూసుకుంటూ నిన్ను చదివిస్తున్నారు. నువ్వు బాగా చదువుకుని ఆయన పేరు నిలబెట్టాలి.
1: సరే సార్, ఐఎమ్ సారీ సార్ అన్నాడు వాడు.
0: గుడ్ బాయ్, కళ్ళు తుడుచుకుని క్లాస్కు వెళ్ళు.
1: నారాయణ, ఈ అబ్బాయిని 7వ తరగతి గదిలో దిగబెట్టిరా, శివరాం మాస్టర్ని గంట కొట్టిన వెంటనే నేను రమ్మన్నానని చెప్పు అన్నారు భీమశంకరం గారు.
0: భీమశంకరం గారు రమ్మన్నారని తెలిసి శివరాం మాస్టర్ వచ్చారు. శివరాం మాస్టారు పాఠాలు బాగా చెప్తారు, స్వల్పకాలంలోనే మంచి లెక్కల మాస్టర్ అని పేరు తెచ్చుకున్నారు. కానీ కాస్త ఆవేశపరుడు. మొదట్లో ఇటువంటి సంఘటనలు 2-3 జరిగాయి. తనే అతని స్వభావాన్ని గమనించి నెమ్మదిగా సర్ది చెప్తూ వచ్చాడు. శివరాము ముళ్ల మీద కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నారాయన. అంత కోపంలోనూ శివరాం నవ్వకుండా ఉండలేకపోయాడు.
1: సార్, మీరు ఏదో చెప్దామని నన్ను పిలిపించారు, కానీ మరి మీరిప్పుడు చెప్పేది
0: అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు.
1: అవును శివరాం, నాకు మతిమార్పు ఎక్కువని నీకు తెలుసు కదా, రేపు భోజనానికి పిలవడానికే నిన్ను రమ్మన్నానోయ్
0: అంటూ నవ్వారాయన. లేదు సార్, నేను బాధపడతానని మీరేదో చెప్పటం లేదు.
1: శివరాం, తప్పు ఎవరి వల్ల జరిగినా ఈవేళ సమాజంలో వేలెత్తి చూపించుకోకూడదు మనం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో

0: ఉన్నామయ్యా. నేను నిన్నెప్పుడూ కోరేది ఒకటే, ఈ వృత్తికి ఎంతో ఓర్పు అవసరం. అది ఎంత తొందరగా నువ్వు అలవర్చుకుంటే అంత తొందరగా ఈ వృత్తికి సరిపోతావు అంటూ ఆగారాయన. సార్, నేను మీ వద్ద చేరి 3 నెలలు కావస్తున్నా నేను చాలా నేర్చుకున్నాను. మీరు కన్న తండ్రిలా నన్ను ఎప్పటికప్పుడు నాకు మంచి చెడ్డలు చెప్తూనే వచ్చారు. నాకు మీకున్నంత ఓర్పు రావటం లేదు సార్. దాందే ఉంది, నా అంత అనుభవం వచ్చేసరికి నీకు ఆ శక్తి అలవడుతుంది. అది కాదు శివరాం, నా బాధ కేవలం జీతం రాళ్ల మీదే ఆధారపడుతూ విద్యార్థులకు మనకి వచ్చిన విద్యనంతా ధారపోస్తూ వృత్తికే అంకితమైన మనని కించపరచడం వంటివి. అది బాధేస్తుంది. ఉపాధ్యాయుడొక సమిధగా మారుతున్నాడు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు మనగలుగుతున్నాడు, లేనివాడు వృత్తి ఇస్తున్న జీతం కోసం తనలోని నిజమైన మనిషిని చంపుకొని బ్రతుకుతున్నాడు. ఆవేశం చల్లార్చుకుని విద్యార్థులలో మార్పు తీసుకువచ్చేలా నచ్చ చెప్పాలి గాని పిల్లల్ని కొట్టకూడదు బాబు. ఇదే నేను నీకు చెప్పదలుచుకున్నది అంటూ భారంగా నిట్టూర్చారాయన. అలా అనగానే, అర్థమైంది సార్, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. నా వల్ల ఇలాంటి తప్పు ముందెన్నడూ జరగదని మాట ఇస్తున్నాను సార్. నిజం, ఇంక నేను వెళ్ళిరానా అన్నాడు శివరాం భీమశంకరం గారి చేతిలో చేయివేస్తూ. శివరాం చేతిని శుతిమెత్తగా అనునయంగా స్పృశించారాయన. వెరీ గుడ్, ఇందుకీ రేపు మా ఇంటికి భోజనానికి వస్తున్నావా లేదా? అసలు నాకేం చెప్పకు, నువ్వు వచ్చి తీరాలి అంతే. వస్తున్నావు తప్పనిసరిగా సార్. మరి రేపు సెలవు పెట్టనా? మీరు కూడా సెలవు పెడుతున్నారా అన్నాడు లేస్తూ. భలే వాడివయ్యా, రేపు ఆదివారం అయ్యా అంటూ నవ్వారాయన. శివరాము గతుక్కుమన్నాడు. ఆయన నవ్వుతో శృతి కలిపాడు. అభిమానంగా ఆయన చూసే చూపులోని వాత్సల్యానికి కరిగిపోయాడు. శంకర్రావు అన్నపూర్ణ దంపతులు పుత్ర వాత్సల్యంతో కొత్త బట్టలతో సత్కరించారు. మిగిలిన వృత్తుల వాళ్లు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనలాంటి వాళ్లు వారిస్తున్న ప్రతి పైసాకు న్యాయం జరిగేలా పాఠాలు బోధించాలి. లేని పక్షంలో పిల్లలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసరికి జీతాలు పెరిగాయి. డిగ్రీ పూర్తి చేసిన మరు సంవత్సరమే నేను బీఈడి ట్రైనింగ్ అయ్యి వెంటనే రికమెండేషన్తో ఎటువంటి లంచము ఇవ్వకుండానే ఈ ఉద్యోగం పొందాను. సంవత్సరానికే నాకు వివాహమైంది, 2 మగపిల్లలు. నా జీతం నాకొస్తుంది కదా, పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదని, ఎలా చెప్పినా వాళ్లు చదివేది లేదని భావించాను. నా అశ్రద్ధ వల్ల మా పెద్దాడు చెడు స్నేహాల వల్ల పాడైపోతున్నాడని గుంటూరులోని మా చెల్లెల దగ్గర ఉంచి మంచి కాన్వెంట్లో వేసిన విపరీతమైన భయం వల్ల చదవలేకపోయాడు. 10వ తరగతి పరీక్షలైనాయి. మావాడు పరీక్షలన్నీ బాగా రాశాడు. భౌతిక శాస్త్రం పేపర్ ఎలా రాశావురా అంటే, బాగా రాశాను నాన్న అన్నాడు. ఇంతలో నాకు 10వ తరగతి పేపర్ వాల్యుయేషన్ ఆర్డర్స్ వచ్చాయి. అదే సబ్జెక్ట్ భౌతిక శాస్త్రం. మా పెద్దాడు పరీక్షలైన దగ్గర నుంచి మూడీగా ఉంటూ ఉండేవాడు. నేను నా వృత్తి హడావిడిలో నేను పట్టించుకోలేదు, గమనించనూ లేదు. ఇంతలో రిజల్ట్ రానే వచ్చినాయి. వాడి నెంబర్ చూసిన నాకు కనిపించలేదు. నేను ఇంటికి వచ్చేసరికి వాడు తన గదిలో ఫ్యాన్కి ఊరేసుకుని మరణించాడు. నేను స్థాణువైపోయాను. ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. చీకట్లు అలవర్చుకున్నాయి. నా మనసు మూగగా రోధించింది. నేను వృత్తి పట్ల చేసిన ద్రోహమే నా కొడుకుని బలి తీసుకుందని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆనాటి నుంచే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అందరికీ ఇలాగే జరగాలని, ఇలా జరుగుతుందని కాదు బాబు, ప్రతి ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల కనీస ధర్మం ఉండాలనే నా ఆశ, నా ధ్యేయం కూడా. ఈనాడు నా కొడుకు ఉంటే నీ అంత ఉండేవాడు. వాడిది ఈరోజు 26వ పుట్టినరోజు. వాణ్ణి జ్ఞాపకం చేసుకుని నీలో వాణ్ణి చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. నువ్వు మా ఇంటికి వస్తే మా బిడ్డ నా ఇంట్లో తిరుగుతున్నంత ఆనందంగా ఉంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు, నిన్ను బాధ పెడితే మన్నించు అన్నారాయన గత్గస్వరంతో. శివరాం కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆ దంపతుల పాదాలను తడిపేశాయి. 2 నిమిషాల్లో భీమశంకరం గారు తేరుకున్నారు. అతన్ని పైకి లేవతీసి కన్నీళ్లు తుడిచారు. అతన్ని మనసారా పుత్రవాత్సల్యంతో ప్రేమతో కౌగిలించుకున్నారు. ఈ క్షణం నుంచి ఆ దేవుడు నాకిచ్చిన కొడుకువయ్యా నువ్వు అంటూ ఆశీర్వదించారు ఆ దంపతులు అక్కున చేర్చుకుని.
1: దేవుడిచ్చిన కొడుకు కథానిక విన్నారు. రచన శ్రీమతి వై

0: اس لكشمي.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు, ముందుగా పొదుపు,
2: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటి వల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీని వల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది, లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దాని వలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువ.

0: అనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

0: राष्ट्रपति उपराष्ट्रपति और प्रधानमंत्री ने शोक व्यक्त किया और आईसीसी महिला टी20 क्रिकेट विश्व कप के फाइनल में आज शाम इंग्लैंड और ऑस्ट्रेलिया का होगा मुकाबला और इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार
1: आकाशवाणी विजयवाड़ केंद्रम
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్
3: గుడ్ మార్నింగ్ పిల్లలు
4: గుడ్ మార్నింగ్ మేడం
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం
3: బీఐఎస్ నమ్మక
1: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం
6: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయమాలకి వింటారు ముందుగా చిరంజీవి వారణాసి అనగా చెప్పిన కథలు కబర్లు పాటలు విందాం
7: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ First of all, I would like to introduce myself. My name is Varanasi Anagha Nagasri Vaishnavi. My hobbies are drawing and playing badminton. My favorite subjects are science and English. Science helps us to know the world around us. English helps me to improve my speaking and writing skills. I'm studying in PM Sri Kendri Vidyalaya No. 1 Vijayawada in 7th standard. I'm learning violin in Ghantasala Music College. I got the opportunity by my music college. Now I'm going to tell a Sanskrit shloka with the meaning. Prit

మీనింగ్ ఈ భూమి మీద ఉన్న ఎన్నో వజ్రాలు వైడూర్యాలు కంటే మనకి మూడే ముఖ్యం, అన్నం, జలం, ఇంకా మంచి మాటలు. నవ్ ఐ వాన్ టాక్ ఫ్యూ వర్త్ అబౌట్ ఆకాశవాణి. ఆకాశవాణి, ఆల్సో నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో, హ్యాస్ కంప్లీటెడ్ 90 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ 2026. ఆకాశవాణి హ్యాస్ బికేమ్ అ సోర్స్ ఆఫ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, కల్చర్ ప్రోగ్రామ్స్. ఇట్ బ్రాడ్కాస్ట్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా. నవ్ ఐ వాంట్ టు సింగ్ అ సాంగ్ ఆన్ లార్డ్ రామా.

తుము నిన్నే కొలతుము, నీ మహోన్నతి కోరుకుందుము. నిన్నె తలతుము నిన్నే కొలతుము, నీ మహోన్నతి కోరుకుందుము. నిత్యము నీ విజయమునకై, నిత్యము నీ విజయమునకై నడచదము కర్తవ్య పదము నవేదధాత్రి జ్ఞాననేత్రి సస్యపూర్ణ స్వ

విజయమందు మోహిందు మాత వేదధాత్రీ జ్ఞాననేత్రీ సస్యపూర్ణ స్వర్ణగర్భ కోటి గొంతు.

విజయ ధ్వజమును నాలుగు చెరగుల నీ ధరాస్థలి నాటెదముని విజయ ధ్వజమును నాలుగు చెరగుల నీ ధరాస్థలి వేదధాత్రి జ్ఞాన నేత్రి సస్యపూర్ణ

ఏటా జయము సింహల పాద పీటి జయము హిమగిరి శ్రీ కిరీట జయము సింహల పాద పీటి జయము హిమగిరి శ్రీ కిరీట జయము సింహల పాద పీటి జయము సురసమధీర పుత్రి జయము భారత దివ్య ధాత్రి.

సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జననీయో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని సౌభాగ్య జీవని.

దిక్క పిక్కటిల మోగిస్తాం మోగిస్తాం గణగణ గణగణ గంటారావం గణగర్జనగా వినిపిస్తాం వినిపిస్తాం రపరపరపరపరెప్పలు తాకగ విజయ పతాక నగరేస్తాం నగరేస్తాం నింగిదాక శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం మాదే నోయ్ హిందుస్థాన్ మాదే మాదే మాదే నోయ్ మాదే నోయ్ చెలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే మావాడే త్రిభువన పావన దివ్య సుహాసిని మాయమ్మే గంగామాయి మాయమ్మే గంగామాయి తరగరణుల గల వెరుగుడు పెట్టెడు హిందూ చంద్రము మాదేనోయ్ మాదేనోయ్ దాటి మేటి అది శత్రుకోటి ఔ ధనుష్కోటి అది మాయదియే మాదే నోయ్ హిందుస్థాన్ మాదే మాదే మాదే నోయ్ మాదే నోయ్ నవ విచిత్ర రమణీయ నందనము కాశ్మీరము మా యుపవనమే యుపవనమే కొండల గుట్టల నాగుల యోగుల పూర్వ ప్రాంతమది మాయిరవే మాయిరవే గంగా సింధు గౌతమి కృష్ణుల పయోవర్జితము మానలవే మానలవే అతి

మాదే నోయ్, మాదే నోయ్. దేశ గౌరవం దేశ సంపద తేజరిల్లగా పనిచేస్తాం. దేశ గౌరవం దేశ సంపద తేజరిల్లగా పనిచేస్తాం పనిచేస్తాం. బ్రహ్మ తేజము క్షాత్ర శౌర్యము భారత జాతిని నింపేస్తాం నింపేస్తాం. అలసట ధీరుత అలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాం నింపేస్తాం. పుర గౌరవం నమో తేజము పరం వైభవం సాధిస్తాం. మాదే నో హిందుస్తాన్, మాదే మాదే మా

మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా బాలల అభిప్రాయ మాలిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

ఇంతవరకు చిన్నారులు పడిన పాటలు విన్నారు. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మంచి మంచి కథలు, కబుర్లు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: നമസ്കാരം.
1: ബൊമ്മനല്ലു പുലല കാര്യക്രമം ഇതടുത്തോ സമാപ്തം. ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
2: గుండె జారింది హాస్య నాటకం, రచన శ్రీధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయి కృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
3: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరు కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఆ వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపీ రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
4: ఆయనతో నీకు పనేంటి?
3: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
4: నీ మొహం మండ, ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా? చండారంగా పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
3: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
4: పీతల పీతల పాటి.
3: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
4: పిలవటం కుదరదయ్యా.
3: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
4: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కయ్యా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
3: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
4: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
3: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు,
4: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
3: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్ లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్ లో పడిపోయిందా?
5: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంక్ లో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినార్తనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
3: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెట్రిన్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
4: ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
3: పోనివ్వకేం చేస్తా సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
4: తిప్ప నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
3: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
4: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
3: హగ్గా, నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కొడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. నీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడ పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
4: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంక్ లో దింపుతా.

0: తకి ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి
1: చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో, దిక్కుమారిన లెటర్.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసి రండి, తల తిరుగుతోంది.
1: పార్వతి పార్వతి,
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
1: సర్లే బోయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు. గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని తెస్తా.
2: చిచ్చి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో మన వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికి తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: నీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాల్ని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు, మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
2: ఏమంటాను, మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రానదు?
2: నాకు చాలా పనుందండి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
2: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.

0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికొస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘన కార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి. అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరు ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
0: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగ ఇస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచిలో లేవు చాలు. లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
2: అమ్మా,
0: ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీరెక్కడా, గుడికి వెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య, ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాడిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవతో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా ఆయనలోనా?
2: అవును,
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, చూడు నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. పడమటి వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
0: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
1: పార్వతి, పార్వతి.
0: అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
1: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నారా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
0: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.

0: మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ నాది కక్కుర్తి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కక్కుర్తి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటా. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపనలేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలిడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జట్ల తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ నీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, నీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిచాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి, మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అవు, అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేబోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి, ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకో శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా, ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు, అయినా పాత చీరలని నీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తు రాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా?

0: అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా, వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనితురు.
0: వాళ్ళంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో నాలుగు మంచి మాటలు మీ చెవిన పడతాయి, అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరి పోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కానీ ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేసి తెమ్మంటారేంటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం. అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పని లేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా, మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మాని వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు, మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు, నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఈ ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
1: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు, మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళు చేశా, వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడేమైందో నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని, దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా, విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా, మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకే ఇప్పుడు పిల్లలు, ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు, అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి నేను చెప్పలేను, మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొలుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి, వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు, మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు, ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నావు. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఏదో సపోర్టింగా?
2: ఒరే విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికే
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఇప్పుడు యాంత్రిక జీవితమేనా? రే నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలమే ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా అలా వెళ్ళొస్తావమ్మా.
1: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
1: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు బంధాలు బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
0: ప్రవచనాలు తప్పించుకున్న నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటుంది లేదురా. సొంతిల్లుంది, అణుకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యం రా. గుండెల మీద చేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావు లేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
2: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినాడుతనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి.

0: ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చెయ్యి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాసి కదరైనా మిస్టర్ కాల్ ఇస్తారట.
1: అందుకే కదరా నేను ఇచ్చాను. దట్ ఈస్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చో, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి నీలాగానా? సరే సరే పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిది అయితేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి అదేనండి. అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే కేదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసిని కొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? చార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేదే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడిపేదో వాళ్ళని ఏడవని, నా ఏడిపేదో నేను ఏడుస్తా. అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యంగా అడిస్తే బయటికి ఏదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో. వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
2: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులేసి పడుకో, వస్తాను.
2: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో చచ్చా.

0: చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవరు ఇస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చూసుకోతే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. వస్తా అడుగు లిఫ్ట్ ప్లీజ్ సార్ సార్ నన్నా ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
1: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాలు కూడా చూసుకొని నడపడం నేర్చుకో.
1: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి, నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్
1: మాస్టర్? అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటారా?
1: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
1: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
1: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
1: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు
1: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా ఎక్కానయ్యా.
1: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
1: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
1: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
1: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మాధవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
1: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా. అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
1: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపదీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
1: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
0: ఎందుకు
1: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
0: అమాయకమా నీ మొహమా పిచ్చి సన్నాసి? నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగ రోడ్డు దొరకాలే గాని రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికావరా.
1: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: నాలో సంతోషం కాదురా నీ మొహం మంట. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుల్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోంది రా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
1: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేదల, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేదల, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ

0: వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళ్తున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యం గారు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
1: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
0: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
1: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
1: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
1: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
1: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
1: మీ వెయిట్ ఎంత చెప్పరా?
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
1: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు అడుగుతున్నారు. పైకి కనిపించదు కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించదు కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
1: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
1: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంట్ గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: నేను ఎరక్కపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గాని నన్ను వదలడా? ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒడుకు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా తప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. ఆపద్ బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు, నరమాంసాన్ని నాటుకోళ్ళ నంచుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు

0: ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
1: ఓర్నే మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఎంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికి మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్ లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
0: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
1: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్న దాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
0: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్చి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
1: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాలిన యాడ్ల కొటేషన్స్ చెప్పకరా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి, కక్కుర్చి పడి కారెక్క. నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తుందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
0: కామెడీ కాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వొచ్చింది.
1: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపు లాగుంది. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారికి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
1: పడమట వీధికి పోలేవు.
2: పడమట వీధికి 100 రూపాయలు అవుతా సార్?
1: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోలేవు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నారు కాదు. పిలువండి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు.

0: ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా ఊహించలేదన్నయ్యా.
1: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
0: అయ్యో అవే మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
1: నేను సంతోషించాల్సిందే.
0: అదిగో అన్నయ్యా, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
1: అసలు నేను వచ్చింది మా పిసును గుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
1: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఎంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడు కాదు, ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఇదిగా ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆయన మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావంరా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
0: ఏమండి?
2: ఏంటి పార్వతి?
0: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
2: అలాగే, ఇదిగో వీరికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చెయ్యి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
0: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
0: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే అదేంటమ్మా, అప్పటికే క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
0: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
1: చెప్పే కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టి నేను వచ్చాను డాడీ.
1: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చావు?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
0: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనది. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
0: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
0: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైంది ఆంటీ. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి. నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
2: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడానా?
2: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
2: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
2: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా,

0: వాడు ఎప్పుడొచ్చాడు?
1: అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
2: అరే అదిగో వాటర్లోనే వచ్చేసాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
1: మాధవా?
2: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తీస్తుంటాడు. అయినా వాడు నీకింతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాంట్రా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
1: అంకుల్ మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
3: అవును అంకుల్, నేను మాధవ్. సత్యం గారి అబ్బాయిని, మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. నీకు తెలుసను?
1: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
1: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
3: అంటే మీ జీవితంలో కూడా?
1: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
3: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను. లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
4: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
3: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా అంటే.
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావు నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
1: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
1: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాందా? ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలో పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన భయం గురించి చెప్తావా?
3: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా లిఫ్ట్ ఇస్తా?
1: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన. తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర

కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866248812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి 0866248812

ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగే మొదటి ప్రశ్న, మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఓకేనా, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఇది ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం నేను అడిగిన మొదటి ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866248812 నెంబర్కి. అయితే మన శ్రోతలు ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం, తొందరగా పంపించండి. మీకోసం ఒక పాట వినిపిస్తాను, 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది తెలిస్తే మీ ఓన్గా ఆలోచించి రాసి పంపించండి. ఓకేనా, ఈలోగా పాట విందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగాను ప్రశ్న, ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది అని అడిగాను. అయితే చాలా మంది ఆన్సర్స్ పంపించారు, మరి ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చూద్దాం. మరి పంపించిన వారు తెలిస్తే పంపించారా లేకపోతే సెర్చ్ చేశారా నిజంగా చెప్పాలి. ఓకేనా, మనకి మొదటిగా పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తరువాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రాశారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. తరువాత చూద్దాం రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఐఎం ప్రకాష్ గుంటూరు అంటున్నారు రైట్ ఆన్సర్ని పంపించారు వారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. హే తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ యువలయ్య అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ రాసి పంపించారు. వైఎస్సీ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ని. హే తర్వాత నేదునేరి కళ్యాణ్చారి రిత్విక్ కల్వకుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరెవరంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి పంపించారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్సే పంపిస్తున్నారు. ఓకే, తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల నర్సాపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సచివతి దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సిరాజ్ నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత మా సమాధానం అంటూ రాసి పంపించారు సాయి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఎలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరంటే సాయి దర్శన్ నెల్లూరు నుంచి. ఓకే, రాసి పంపించారు కాకపోతే రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాశారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మ్యాస్ మ్యామ్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లతా. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుండుగొలను కనకళ్ళ రమేష్ రామ్మోజీ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర

0: కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత మనకి ఆన్సర్స్ పంపించారు. కే శ్రీనివాస్, వీరు గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు, కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఆకురాతి రామకృష్ణ, రాజ్యలక్ష్మి చిన్న అమిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఎవరంటే వేల్పూరి పృథ్వీ మోహన్, కైకలూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కుంచి రామ్మూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రపంచంలో చీమలు లేని ఏకైక ఖండం అని అడిగా, ఓకేనా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ పొత్సర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, ఓకే, వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. అందరికీ నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, నారకాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ అలీ ఫాతిమా పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఓకే, వెలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి రాశారు సికింద్రాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాచర్ల సుబ్రహ్మణ్యం సర్పల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే రైట్. తర్వాత చూద్దాం, కమల ఏసుపాదం ఈ రాశారు ఒంగోలు నుంచి. అయితే రాశారు రైట్ ఆన్సరే, కాకపోతే ఖండం పేరు చెప్తే చాలు, ఓకేనా. నెక్స్ట్ కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, బిట్రా వీరామోహన్ రావు, నిర్మలాదేవి వీరు రాజోల్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, అందరు కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మ్యాథ్స్ మేడం అంటున్నారు వీరు. కడప నుంచి వినయ్ రాశారు, కాకపోతే ఆన్సర్ అయితే రాయలేదు, ఓకేనండి. చిలుక నారాయణ, అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి రాశారు, కాకపోతే 4 లైన్లు రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు అనుకుంటున్నాను అన్నారు, రైట్ ఆన్సర్ అనుకున్నారు మీరు. జప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వెంకటేష్ పాపినేని పాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల పంపించారు కదా ఇందాక రైట్ ఆన్సర్ని, ఓకేనండి. తర్వాత చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఓకేనండి. ప్రపంచంలోనే చీమలు లేని ఏకైక ఖండం ఏది అని అడిగాను, దానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇంకొకరు పంపించారు. చూద్దాం,

చెప్తారో చూద్దాం. ఓకేనా, రాయండి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు. ఓకేనా, హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా అండి, తెలుసా వీటి గురించి కొంచెం ఏదైనా? హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే సెండ్ చేయండి 0866242822 నెంబర్కి. మనకి పంపించారు, చూద్దాం. పంపించండి ఆన్సర్ని. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి.

ఓకే, ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. ఆయన ప్రకాష్ గుంటూరు నుంచి అంటే రాసి పంపించారు ఆన్సర్ ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్, ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ తీశారు. తర్వాత చూద్దాం, భాస్కర్ ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు బరగంటి వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు. మీరు రాశారు కానీ రెండు కలిపి రాశారు, ఎందుకో మరి ఆన్సర్ తెలిస్తే రాయండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీకు తెలిసింది రాయండి ఆన్సర్, ఓకేనా? అది కరెక్టా అది రాంగా అనేది తర్వాత విషయం, ముందు ఆన్సర్ చేయండి. తర్వాత చూద్దాం, రాసి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత సుమతి ఆత్మకు నుంచి పంపించారు, వీరు రాసి పంపించారు, కాకపోతే మీరు రాసింది కరెక్టే కానీ ఇక్కడ మాత్రం అది రాంగ్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్రీరాజు నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే నాకు కొంచెం అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, అర్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ శైలజ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. రాధా ఖమ్మం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రాసి పంపించారు, అయితే రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహ ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైఎస్హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాసి పంపించారు, కూర్నావలి కూడా ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎలమంచల్ నుండి సాయి కృష్ణ సమాధానం అంటూ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నాభరణ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంశ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు షేక్ మహబూబ్ సుబానీ గుంటూరు నుంచి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు పాలెంపల్లి అలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వరు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్.

సర్రు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మహమ్మద్ ఎనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వైసీహెచ్ డేవిడ్ దనకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు లతా వ్యూర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే ముండుగలను మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. వీరు డిలీట్ చేశారు మాణిక్యాలరావు దుర్గాడ నుంచి. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక్కడ మాత్రం మీకు ట్విస్ట్ ఈ ప్రశ్నలో అర్థమయ్యి అర్థం కానట్టు ఉండి ఉన్నది, అందుకే అలాంటి ట్విస్ట్ ప్రశ్న వేశాను, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే పండ లలితాదేవి బాపట్ల నుంచి రాశారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఏమంటారు, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తరువాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత వీరెవరంటే కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజని రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లవరం నుండి జయంతి ప్రశాంతి, ఓకే సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాసి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నారాయణ మూర్తి శ్రీదేవి లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమగళి పద్మరాణి, రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ని. చూద్దాం, కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ల రెడ్డి జ్యోతి పంపించారు. అయితే ఆన్సర్ అయితే పంపించలేదు, వారి పేర్లు మాత్రం రాశారు. ఓకే నేను ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత మిడతల రామ్మూర్తి ఎర్రకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఓకే, బాపట్ల నుంచి లలితాదేవి పండా లలితాదేవి, ఓకేనండి, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ వెరీ గుడ్గా చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. మీ అందరికీ నేను కొంచెం ట్విస్ట్ ప్రశ్న అడిగినట్టున్నా, ఏమంటారు. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, టైప్ చేస్తాను, తొందరగా టైప్ చేసి పంపించండి. ఎంప్రతాప్ పైటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు వీరు. మహబూబ్ సుభానీష్ గుంటూరు నుంచి చెప్పాను కదా, ప్రశ్న కూడా మీకు చెప్పాను, మీరు రాశారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇందాక ట్రై చేయండి. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గణపవర రూపమల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి వీరు తిప్పర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నేదనూరి

కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరు ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి మళ్ళీ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఐఎమ్ సుధా రాణి సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు సుధారాణి. మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏది నాలుగిట్లో అని అడిగాను, ఓకేనండి. ఏ తర్వాత చూద్దాం, ఏమి ట్విస్ట్ లేదు మేడం అంటున్నారు, అసలు ప్రశ్నలోనే సమాధానం ఉందని రాశారు వరగంట బద్రి విషయాల నెల్లూరు నుంచి, ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రాశారు, రాంగ్ ఆన్సర్ని. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి రాశారు, బంగాళాఖాతం అని రాశారు. నేను ప్రశ్నలు అదేమీ అడగలేదు, మీరు రాశారు మరి బంగాళాఖాతం అని. ఇక తర్వాత చూద్దాం, బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత నెదునూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రాశారు, వెరీ గుడ్ అండి, ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు. కడప నుంచి వినయ్ శైలజ రాశారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇప్పుడు తర్వాత చూద్దాం, మనకి పంపించారు కేశవరావు పంపించారు, వారి పేరు మాత్రమే పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఊరి పేరు అయితే కూడా పంపించలేదు, ట్రై చేయండి. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాసి పంపించారు, రెండు ఆన్సర్లు రాసి పంపించారు. మీరు ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒకటే చెప్పండి, ఓకేనండి. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల ఇప్పుడు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, వీరు కూడా రెండు ఆన్సర్లు రాసి పంపించారు, కాకపోతే రెండు రాంగ్ ఆన్సర్లు రాశారు. నేను అడిగాను ప్రశ్న, ఇంకొకరు పంపించారు చూద్దాం, కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, ట్రై చేశారు వీరు, రైట్ ఆన్సర్ని, ఓకేనండి, వెరీ గుడ్. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీరెవరంటే కేశవరావు ఎక్కడి నుంచి అయితే పంపించలేదు, కాకపోతే ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఎం నరసింహం నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. కొంతమంది పంపిస్తారు చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి బాపట్ల నుంచి, వెరీ గుడ్ అండి, ఇప్పుడు మీరు ట్రై చేశారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హిమాలయాలు, ఆండీస్ పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. భిన్నమైనది ఏది అంటే పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. మిగతా మూడు పర్వతాలు అది ఎక్కడ ఉన్నాయి అనేది నేను ప్రశ్నలో అడగలేదు, కాకపోతే చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. పశ్చిమ కనుమలు అనేవి కొండ ప్రాంతం కాబట్టి ఇది వీటిల్లో అది పర్వతాలు, ఇది కొండల ప్రాంతం, ఇది డిఫరెంట్గా ఉన్నది, ఓకేనండి. అందరికీ కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇంకా పంపిస్తున్నారు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అత్తిలి కేశవరావు అత్తిలి నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచుల నుంచి అంటార్కిటిక ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, రెండోది అయితే రాసి పంపించలేదు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని పంపించారు, రైట్ ఆన్సర్ని, ఓకేనండి. ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోద్దామా? ఓకే, ఇది కూడా లెక్కల ప్రశ్న అడగనా, ఏమంటారు? ఓకే, రాసుకోండి. ఇది తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న, చాలా ఈజీనే. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఓకేనా, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు. ఈ వాక్యంలో కర్త క్రియ అంటే సబ్జెక్టు యాక్షన్ వెర్బ్ ఏవి? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి? తెలిస్తే

రాసి పంపించండి 0866284888 నెంబర్కి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి తెలిస్తే రాసి పంపించండి. తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఆసరి 0866248812 నెంబర్కి పంపించండి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి. మనకి చాలా మంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. టైప్ చేస్తున్నారు మరి. ఓకే, నేను రెండు అడిగాను, ఏంటి వాక్యంలో కర్త క్రియ రెండు రాసి పంపించండి. ఓకేనా? ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే కారంచేడు మండలం తెలగపాలెం నుండి పంపించారు వెంకటేశ్వర రెడ్డి జ్యోతి. అయితే ఏమి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇందాక కూడా వీరు వారి పేర్లు మాత్రమే రాశారు, ఆన్సర్స్ అయితే వారు సెండ్ చేయట్లేదు. మనకు పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత రాధా కమ్మ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. రాధా ప్రకాష్ కమ్మ నుంచి రైట్ ఆన్సర్. ప్రశ్న ఈజీగా ఉన్నదా? తర్వాత ప్రియా. ఓకే, పంపిన వారు సాయి కృష్ణ ప్రియానండి, వేలమంచల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరం నుంచి పంపించారు. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత సుమతి ఆత్మకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గణపవర మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్ఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకే, కాకపోతే ఒకటే రైట్ ఆన్సర్ ఉన్నది దానిలో. ఓకేనా? ఇంకో ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామశ్రీ శ్రీనివాస్ రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కే శ్రీనివాస్ గుంటూరు నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే మనకి రాసింది మొహమ్మద్ ఎనేదుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సుధారాణి పంపించారు, వీరు సత్తుపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకెవరంటే రాసి పంపించారు మనకి చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఈజీగా ఉందా ప్రశ్న? భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే కడప నుంచి వినయ్ రాశారు, వినయ్ శైలజ పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా పంపిస్తున్నారు మనకి, రైట్ ఆన్సర్ కాదో చూద్దాం, బి శివకుమార్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు. అయితే విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, కర్త క్రియ రెండే అడిగాను నేను. ఓకేనా? రైట్ ఆన్సర్ కొంత మటుకు రైట్ ఆన్సర్ రాశారు మీరు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం ఏలూరు నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శేషసాయి రోహా నెల్లూరు నుంచి రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు మీరు. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుంచి అనురాధ రాశారు, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్గా ఉందండి. తర్వాత మళ్ళీ పంపించారు మనకి వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి.

లక్ష్మి సికింద్రాబాద్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ చూద్దాం. కొత్తగూడెం నుంచి సరోజిని, మాయా, రాజేశం మీరు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. ఒకళ్ళు కూడా వీళ్ళు రాంగ్ అని ఎక్కడ నేను చదవలేకపోతున్నాను. అందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఏమంటారు, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. మహేంద్ర తెనాలి నుంచి, మహేంద్ర ఇప్పుడు మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, ఒకటే ఆన్సర్ రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. వీరు వెరీ గుడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. దిస్ ఇస్ సీతా కళ్యాణి ఫ్రమ్ హిల్ కాలనీ నాగార్జున సాగర్ అంటూ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. వీరెవరంటే ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు, ఓకే ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. పొత్సార నుండి కొట్టూరి లక్ష్మణ్ రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కారంచేడు మండలం తెలకపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి ఇప్పటికి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి వెరీ గుడ్. తర్వాత చూద్దాం. గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. షబీనా కురబల్ల కోట అక్కడి నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఈరోజు హాలిడే కదా ఎలా పంపించారు అని అడుగుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు అనేది ఆ ప్రశ్నకి మీరు ఇది రాసి పంపించారు. ఓకే రెండు వెరీ గుడ్, బాగుంది మీ లాజిక్. ప్రసాద్ ఎల్ఐసి కాల్ నుంచి రాశారు, బాగుందండి వెరీ గుడ్. తర్వాత జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎవరంటే మధు సీత వీరు ఎక్కడి నుంచి, జయశ్రీ ఎక్కడి నుంచి అయితే మరి తెలియటలేదు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం. మనకి రాసి పంపించారు భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ వినలేదు మరొకసారి అని అడుగుతున్నారు వారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి, సబ్జెక్టు యాక్షన్ అంటే వెర్బు ఏది, ఓకేనండి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం. దేవరాజు గట్టు నుంచి, అక్కడ నుంచి సాల్మన్ రాజు, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాసి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. మనకి పంపించారు వీరు హనుమంత్ ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం. ఎం సుజాత నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు నెల్లూరు నుంచి మేరీ సుచిత్రన, ఓకే కాకపోతే మీరేమి ఆన్సర్ రాయలేదు, ఓకే తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు బాపట్ల నుంచి కంచిభట్ల జస్వంత్ సమీర దుర్గాలక్ష్మి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి. ఇంకా ఎవరన్నా రాసి పంపిస్తారా? విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవి, ఓకేనా తెలిస్తే రాసి పంపించండి. 0 8 6 6 2 4 8 8 1 2 నెంబర్కి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవని అడిగాను. అయితే ఇంకొకరు పంపించారు మనకి, చూద్దాం. ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, అయితే నేను ఇక ఆన్సర్ చెప్పేస్తాను. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళారు, ఈ వాక్యంలో కర్త క్రియ ఏవని అడిగాను. విద్యార్థులు కర్త అంటే సబ్జెక్ట్, వెళ్ళారు అంటే క్రియ, యాక్షన్ జరిగిందని. ఇక ఇంకొకరు పంపించారు, వీరు అంటే లాస్ట్గా పంపించారు మనకి, పివై విజయశేఖర్ రెడ్డి నంద్యాల నుంచి లాస్ట్గా పార్టిసిపేట్ చేశారు వీరు. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక వీరు ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ వినలేదు అన్నారు, ఇప్పుడు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే వెరీ గుడ్. ఇదండి నేను ఆన్సర్ అయితే చెప్పేశాను, విద్యార్థులు కర్త వెళ్ళారు అనేది క్రియ, యాక్షన్ జరిగింది అనేది. మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఇష్క్ చిత్రానికి అద్నాన్ సమీ నిత్యామీ నేను పాడిన పాట.

0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఇంకా ఇద్దరు శ్రోతలు పంపించారు. ఎన్ఎం అడుగు నుంచి చెబ్రోల్ మనోజ్, ధనోజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సాగి మోనిక, సందీప్ వర్మ హైదరాబాద్ బాచుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇదండి ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం తెల్ల గులాబీలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గోపి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఫిలిం గీతాల్లో తర్వాత విందాం. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం.

శివాని సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటారు. ఇప్పుడు మీరు వింటారు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా శ్రీ విఠల్ రుక్మిణిలు కొలువైయున్నటువంటి పండరీపూర్ ఆలయం విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జూలై 7వ తేదీ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ఇక 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెర్జ్ పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన. భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమం, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం అనంతరం స్వరార్చన రాధిక, అనంతరం వరల్డ్ జునోసిస్ డే సందర్భంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనిత వాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం, ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు. ఇంకా సమాచార వేదిక, ఇక 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి దానికి మీరు చేయవలసిందల్లా 0861233310 లేదా 0861233302 కాల్ చేసేవచ్చు. మరి కాలర్స్ అయితే లైన్లో ఉన్నారు. మరి ఫస్ట్ ఒక ప్రకటన అయితే వినేసిద్దాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా? చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మరి వనిత వాణి కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ అయితే ఇప్పుడు మనం పలకరించేసేద్దాం. ఎవరు? హలో, హలో. ఓకే అండి, కాల్ అయితే కట్ అయిపోయింది. హలో,
4: హలో
0: హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం.
0: వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం అండి. సో మరి రోజు మహిళలతో మాట్లాడదాం.
5: హలో,
0: హలో, నమస్తే అండి.
5: నమస్కారం మేడం.
0: ఓకే చెప్పండి, వనిత వాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
5: నా పేరు లక్ష్మి పెట్టకుంటా.
0: ఓకే అండి, లక్ష్మి గారు చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు ఈరోజు?
5: సినిమాలో దేవత రారా రెండు అనే పాట ఉంది మేడం.
0: ఓకే, ఆహ్వానం. సరే అండి, మరి వినిపించేస్తాను ఆ సాంగ్.
5: సరే మేడం,
0: ధన్యవాదాలు.

0: నెక్స్ట్ కాలర్ తోటి మనం మాట్లాడదాం వనితవాణి కార్యక్రమంలో. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సుప్రియా. ఎస్ సుప్రియా, ఐ యామ్ ఫైన్ సుప్రియా. వాట్ అబౌట్ యు?
1: ఎస్
0: యు ఆర్ ఫైన్, వెరీ నైస్. యా, చెప్పు సుప్రియా, ఈరోజు ఏంటి, ఏ చిత్రంలో నుంచి సాంగ్ అడుగుతున్నావు? అవునా? ఓకే, మరి దీంట్లో అభిలాష దాంట్లో అవునవును ఉంది ఉంది, బట్ ఓకే ఓకే. సరే సుప్రియా, మరి నీ పాట వచ్చేసింది వినేసాయి. బాయ్ బాయ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: గౌరవనీయులైన మేఘనా మేడం గారికి శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం, నమస్తే.
2: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
2: మీరు ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా కోరుకుంటాను.
0: ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వనితవాణి కార్యక్రమం కాబట్టి
2: వనితవాణి కాబట్టి రెండు మాటలు చెప్పి పెట్టేస్తాను మేడం. ఏరే కలర్ తీసుకోండి, సయ్యద్ జాకిర్ మేడం.
0: ఓకే అండి.
2: మేడం ఎంతో ఇష్టపడి కష్టపడి పనులు వదులుకొని కాల్ చేస్తా ఉంటే రోజు అహోబల్ వెంకటేశ్వర గారు ఎంత సీనియర్ మేడం మీకు తెలుసు కదా. పాపం ఆయన ఫోన్ చేస్తున్నా కూడా ఆయన విమర్శిస్తున్నారు మేడం కొంతమంది. లేకుండా విమర్శలు అవసరం లేదు, తగిలితే ఫోన్ తగిలితే ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు.
0: ఓకే అండి, ధన్యవాదాలు.
2: అంటే ఏంది, ఎవరైనా చేయవచ్చు మేడం.
0: ఓకే అండి.
2: విమర్శలు చేస్తున్నారు లేకుండా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటాను మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: సినిమాలో చీరలోని గోపతనం తెలుసుకో,
0: వేస్తానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తీసుకుంటాను, ధన్యవాదాలు. మరి ఒక కాలర్తో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో, హలో, హలో, హలో, నమస్తే అండి. వెంకటమ్మ నమస్తే, బాగున్నారా?
3: బాగున్నా.
0: ఓకే ఓకే వెంకటమ్మ, చెప్పు. ఈరోజు వనితవాణి కార్యక్రమానికి స్వాగతం నీకు ఫస్ట్. ఓకే, ఏ చిత్రంలో నుంచి పాట కావాలి?
3: ప్రేమలేఖ మేడం.
0: ఓ, నీకోసం ప్రేమలేఖ. ప్రేమలేఖ ఏంటేంటి? దిగులు పడబాకురా సోదర. సరే, మరి ఎవరి కోసం? అవునా, సరే మరి వినిపించేస్తాను ఆ పాట. ఓకే.

0: ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో, హలో
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం, నా పేరు
0: సుహాసిని గారు. చెప్పండి సుహాసిని గారు. ఓకే, అందులో నుంచి ఏ పాట? సరే అండి, వింటారా సాంగ్? ఓకే అండి, సుహాసిని గారు వినండి.

0: కార్యక్రమంలో చివరిగా ఒక ప్రకటన విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: మీరింతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలతో వారికి నచ్చినటువంటి సినీ గీతాలను విన్నారు. మరి కాల్ చేసినటువంటి లక్ష్మి గారు, సుప్రియ గారు, వెంకటమ్మ, సుహాసిని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమయానుభవం వల్ల కాల్స్ స్వీకరించలేకపోతున్నాం. మరి ఒకసారి హలో అభిరుచి కార్యక్రమంలో వనితవాణి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా వింటారు. దానికంటే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విందాం. మరి ముందుగా ఉద్యోగ సమాచారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తిరుచిరపల్లికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపాదికన ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి పోస్టుల వివరాలు చూసినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది, అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మరి మొత్తం ఖాళీలు 2. సో దీనికి సంబంధించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో ఇది అర్హత. ఎంపిక విధానం వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. మరి వేతనం వచ్చేసి 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు ఉంటుంది మరి నెలకు. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తుకు చివరి తేదీ 15/7/2026. మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://nitt.edu.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు ఈ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో ఉన్నటువంటి ఉద్యోగాలకి దీంట్లో ఒప్పంద ప్రాతిపాదికన ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ తెలియజేస్తాను. పోస్ట్ వివరాలు చూసినట్లయితే డిజైన్ ఇన్నోవేషన్ ఫెలో 1 పోస్ట్ ఖాళీగా ఉంది, అండ్ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ అటెండెంట్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 3 పోస్టులు. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రాజెక్ట్ అటెండెంట్, ఇంటర్, డిజైన్ ఇన్నోవేషన్లో ఫెలో, డిజైన్ ఇన్నోవేషన్ ఫెలోకి సంబంధించి బీఈ లేదా బీటెక్, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లేదా మాస్టర్ ఆఫ్ డిజైన్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. సో ఎవరైతే ప్రాజెక్ట్ అటెండెంట్కు అప్లై చేసుకుంటారో వారి యొక్క డెసిగ్నేషన్ అనేది ఇంటర్మీడియట్ సరిపోతుంది, కానీ పని అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. డిజైన్ ఇన్నోవేషన్ ఫెలో వచ్చేసరికి దానికి కూడా బీఈ లేదా బీటెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఉద్యోగ అనుభవం ఉండాల్సి ఉంటుంది. అండ్ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లేదా మాస్టర్ ఆఫ్ డిజైన్లో, సో దీంట్లో ఉన్నటువంటి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. వీటికి వచ్చేసి ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు.

మీ దరఖాస్తులు వచ్చేసి ఈమెయిల్కి సెండ్ చేయవచ్చు అండ్ లేదా అఫీషియల్ వెబ్సైట్ https://homehome.iitd.ac.in. ఈమెయిల్ చేయాలి అనుకునేటువంటి వారు icmr4267@gmail.com. ఇది ఈమెయిల్. సో ఎవరికైతే ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఐఆర్డీకి సంబంధించినటువంటి వాటిలో ఒప్పంద ప్రాతిపాదికన వివిధ ప్రాజెక్ట్స్లో, అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డిజైన్ ఇన్నోవేషన్ ఫెలో అండ్ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ అటెండెంట్, దీంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారు ఈ పోస్టులకైతే అప్లికబుల్ అవుతారు. కాబట్టి మరి ఎవరైతే అలాంటి వారు ఉన్నారో అండ్ దానికి సంబంధించినటువంటి అర్హతలు తెలియజేశాను కదా, అలాంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఈ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఒక కొంత సమాచారం, ఉద్యోగ సమాచారం మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ జీన్స్ ఈ చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్, ఎస్పి పల్లవి ఆలపించినటువంటి ఈ సినీ గీతం, సంగీతం యార్ రెహమాన్. ఈ పాట విందాం.

सहकारी मी यात्रा सहायकारी గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్రా సహాయకారి.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: తిరిగి యువతరకం కార్యక్రమంలో మీరు వింటారు విద్యా ఉద్యోగ సమాచారాన్ని. ఇప్పుడు వింటున్నారు మరి యొక్క ఉద్యోగ సమాచారం. గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ జబల్పూర్ జీసీఎఫ్ ఒప్పంద ప్రాతిపాదికన స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియచేస్తాను. పోస్టుల వివరాలు చూసినట్లయితే స్పెషలిస్ట్ 1 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, స్పెషలిస్ట్ 2 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్లయితే 5 పోస్టులు. విభాగాలు హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలసిస్, కంట్రోల్ సిస్టమ్స్ తదితర విభాగాలు. అర్హత, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈఏ లేదా ఎంటెక్, వీటిల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మరి వేతనం వచ్చేసరికి నెలకు స్పెషలిస్ట్ 1కు 175,000 రూపాయలు, స్పెషలిస్ట్ 2కు 125,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసరికి టెక్నికల్ ఎవల్యూషన్, రాత పరీక్ష లేదా ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. సో రాత పరీక్ష ఉంటుంది లేదా ప్రాక్టికల్ టెస్ట్, ఈ రెండింటిలో ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు అండ్ ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు అయితే ఫీజు లేదు. సో దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దరఖాస్తుకు చివరి తేదీ 15/7/2026. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://awel.in, ఇది చూడవచ్చు. మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, దీనికి సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిస్ట్, అర్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మరి వేతనం వచ్చేసి 78,800 రూపాయల నుంచి 209,200 రూపాయల వరకు ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు రుసుం వచ్చేసరికి జనరల్ అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఓబీసీ అభ్యర్థులకు 600, మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు

0: ఫీజు లేదు. మరి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 15, 2026 దరఖాస్తుకు చివరి తేదీ. ఎంపిక విధానం వచ్చేసరికి స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది ఉంటుంది. మరి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ILS.RES.in https://ILS.RES.in మరి దీన్ని చూడవచ్చు. ముందుగా ఒక ప్రకటన, అనంతరం ఒక సినీ గీతం.
1: मेरा जूता है जापानी, ये पटलों में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: ప్రకటన విన్నారు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనం ఒక సినీ గీతం. ఆజాద్ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం. మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీ కండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర, పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమోళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారి చెన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునుకూడల గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునుకూడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునుకూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ది పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునుకూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి 0 లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధి పరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు.

0: చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి ఋతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం, ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
6: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది,
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదో ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్య తినైన మాధ్యమైన ఎల్ఎన్జి ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రకృతి వాయు ఆపూర్తో ఆపత్కాలికాః ప్రతిబంధాః నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్యః 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయే ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశః ప్రదత్తః. సహైవ సప్త దినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశాః అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధ పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ తస్యా నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాతే, కొంకణే, గోవాయాం, మధ్య మహారాష్ట్రే తథా ఒడిశా రాజ్యే చ అతివృష్టేః సంభావనామాలక్ష్య రక్త సంచేతనా ఘోషితా. అపి చ ఐసీసీ మహిళావర్గస్య 20x20 విశ్వ చెసక్ క్రికెట్ క్రీడా స్పర్ధాయాః అంతిమ స్పర్ధ అద్య సాయంకాలే లండన్ నగరే భవిష్యతి. అస్యాం స్పర్ధాయాం ఇంగ్లాండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతే. अथ वार्ताः विस्तरेण. प्रशासनेन द्रवीय प्राकृतिक वायुः आपूर्तिमालक्ष्य आपत्कालिकाः प्रतिबन्धाः निरस्ताः. अयं निर्णयः पश्चिम एशियायां संघर्षे युद्धविरामानन्तरं होर्मुज जलडमरु मध्यमार्गेण

0: राजस्थान प्रांतानां शिष्टेषु क्षेत्रेषु प्राविट्य स्थितिः सर्वथा अनुकूला वर्तते। अद्य ऋतु विज्ञान विभागेन छत्तीसगढ़ मध्यप्रदेश राजस्थान कर्नाटक उत्तराखंड चेत्येतेषु राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अनेन साकमेव आगामिषु द्वित्रेषु दिनेषु दिल्ली उत्तर प्रदेश पंजाब च चंडीगढ़ क्षेत्रेषु विकीर्ण रूपेण वृष्टेः संभावना प्रकटिता। विभागेन अद्य हिमाचल प्रदेश झारखंड केरल माहे मराठवाड़ा देशस्य उत्तर पूर्वी भागेषु सहैव उत्तर आंतरिक कर्नाटक तेलंगाना क्षेत्रं यावत् अतिवृष्टेः अनुमानं विहितम्। राष्ट्रीय राजधान्यां देहल्याम् अद्य सामान्यतः मेघाच्छादनेन सह वृष्टिः भविष्यति इति ऋतु विज्ञान विभागेन पूर्वानुमानितम्। संसदः प्राइवेट सत्रम् अस्य मासस्य विंशतिः दिनांकतः आरप्स्यते यत च अगस्त मासस्य त्रयोदश दिनांकं यावत् प्रचलति। केन्द्रीय संसदीय कार्य मंत्री किरेन रिजिजू ज्ञापितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः संसदः प्राइवेट सत्रस्य आह्वानार्थं सर्वकारस्य प्रस्तावं सहर्षं स्वीकृतवती। श्वः आरभमाण प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिना इण्डोनेशिया देशस्य आधिकारिकी यात्रा उभयो देशयो पारस्परिक सम्बन्धाय नूतन उत्साहं प्रदास्यति। सहैव सहयोगस्य नवीन क्षेत्राणि अपि उद्घाटयिष्यति। अद्य जकार्ता नगरे आकाशवाण्या साकं विशेष वार्तालापे इण्डोनेशिया देशे नियुक्तः भारतीय राजदूतः संदीप चक्रवर्ती प्रावोचत् यत् जुलाई मासस्य 6 दिनांकतः जुलाई मासस्य 8 दिनांकं यावत् प्रचलन्त्यां प्रधानमन्त्रिणः अस्यां यात्रायां भारत इण्डोनेशिया देशयो मध्ये सहयोगस्य अनेकानि नूतनानि द्वाराणि उद्घाटितानि भविष्यन्ति तथा च एतयोः द्वयोः विशाल राष्ट्रयोः मध्ये प्रगाढ सम्बन्धाः आर्थिक सहभागिता च स्पष्टरूपेण द्रक्ष्यन्ते। तेन अग्रे प्रतिपादितं यत् भारत इण्डोनेशिया देशयोः मध्ये किमपि वैमत्यम् अथवा विचार भिन्नता नास्ति, अतः सम्प्रति उभे अपि राष्ट्रे विकसित भारत तथा च स्वर्ण इण्डोनेशिया इत्येतयोः दूरगामी लक्ष्याणां प्राप्ते सुदृढं रणनीतिक सहयोगं कर्तुं तत्परे वर्तेते। आईसीसी महिला वर्गस्य 20-20 क्रिकेट विश्व चषक स्पर्धायाः अन्तिमे द्वन्द्वे अद्य सायंकाले लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलं ऑस्ट्रेलिया दलेन सह स्पर्धिष्यते। उभौ दले संपूर्ण स्पर्धायां अपराजिते स्तः। ध्येयास्पदं वर्तते यत् प्राग उपांत्य स्पर्धायां ऑस्ट्रेलिया दलेन वेस्टइंडीज दलं पराजित्य अपि च इंग्लैंड दलेन दक्षिण अफ्रीका दलं पराजित्य अंतिम स्पर्धायां प्रवेशो अधिगतः। आदौ मुख्यवार्ताः पुनरेकवारम्। होर्मुज जल डमरू मध्य इतनेन माध्यमेन एलएनजी जलयान प्रेषणस्य पुनः प्रारंभात अनन्तरं भारत सर्वकारेण प्राकृतिक वायु आपूर्तौ आपत्कालिकः प्रतिबन्धः निरस्तीकृतः इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम నిలయంలో సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా శ్రీ విఠల్ రుక్మిణీలు కొలువైనటువంటి పండరీపూర్ ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. మరి ముందుగా కొన్ని ప్రకటనలు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటించిన అంశం విహారీ కార్యక్రమం. విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా శ్రీ విఠల్ రుక్మిణీలు కొలువైన్న పండరీపూర్ ఆలయం విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

0: ఈనాటి విహారి కార్యక్రమంలో విఠల్, పాండురంగ, పండరినాథ, పండరిరాయ, పాండురంగ హరి, విఠై, విఠోబా, విఠుమౌళి, విఠల్ గురురావు వంటి అనేక నామాలతో పిలువబడుతూ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పంఢర్పూర్ గా పిలువబడుతున్న పండరీపురంలో చంద్రభాగా నదీ తీరాన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంభూగా వెలసి ఉండి అచంచలమైన భక్తి విశ్వాసాలకు, ప్రాచీన మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమైన శ్రీ విఠల్ రుక్మిణి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
1: విఠల విఠల పాండురంగ విఠల.

0: విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల.
1: ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ ఆలయ ప్రస్తావన చాంద్రోగ్య ఉపనిషత్లోను, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణాలలో ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ద్వాపర యుగంలో సూర్య వంశానికి చెందిన మాంధాత యొక్క కుమారుడైన ముచుకుంద అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దేవ దానవులకు మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధంలో దేవతల పక్షాన నిలిచి తన శౌర్య పరాక్రమాలతో పోరాడి దేవతలకు విజయలక్ష్మిని అందించాడు. సంతసించిన దేవతలు ముచుకుంద మహారాజును ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారు. అప్పుడు ముచుకుంద మహారాజు తనకు దీర్ఘకాలం పాటు నిద్ర అవసరమని, తనకు నిద్రాభంగం కలగకుండా చూడాలని, అలాగే తన నిద్రకు భంగం కలిగించే వారిని కేవలం తన చూపుతోనే భస్మమయ్యే శక్తిని ప్రసాదించమని కోరాడు. దేవతలు తథాస్తు అన్నారు. విదప ముచుకుంద మహారాజు అచ్చటికి సమీపంలోని ఒక గుహలోనికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొంతకాలం గడిచిన పిమ్మట శ్రీకృష్ణుని అవతార సమయంలో కంసుని మామ అయిన జరాసంధుని ప్రేరణతో కాలయవనుడు అనే ఒక పెద్ద రాక్షసుడు శ్రీకృష్ణునిపై భీకర దాడి చేశాడు. కాలయవనుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. దాని కారణంగా కాలయవనుని ఏ విధమైన శస్త్ర అస్త్రాలతో సంహరించడం సాధ్యం కాదు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు యుక్తితో కాలయవనుడు తనతో చేసిన యుద్ధ భూమి నుంచి దూరంగా పరిగెత్తుకుని వెళ్లి పారిపోతాడు. కాలయవనుడు శ్రీకృష్ణుని వెనుక పరిగెత్తుతూ శ్రీకృష్ణుని వెంబడిస్తాడు. శ్రీకృష్ణులు అలా పరిగెత్తుతూ ముచుకుంద మహారాజు నిద్రిస్తున్న గుహలోనికి తన వెంట కాలయవనుని తీసుకెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ నిద్రపోతున్న ముచుకుంద మహారాజుపై తన అంగవస్త్రాన్ని కప్పి నిద్రపోతున్న వ్యక్తి శ్రీకృష్ణుడే అని కాలయవనుడు నమ్మేలా చేసి చీకటిలో దాక్కుంటాడు. కాలయవనుడు నిద్రపోతున్న వ్యక్తిని శ్రీకృష్ణుడే అని భావించి తన కాలితో బలంగా తన్నాడు. దీనితో ముచుకుంద మహారాజు నిద్రకు భంగం కలిగింది. నిద్ర నుంచి మేల్కొనిన ముచుకుంద

రాజు కోపోద్రిక్తుడై కాలయవనుని తీక్షణంగా చూస్తాడు. ఆయన తీక్షణ దృష్టి కాలయవనుడిపై ప్రసరించడం వల్ల కాలయవనుడు మరుక్షణం భస్మమవుతాడు. కాలయవనుని అంతానికి కారణభూతుడైన ముచుకుంద మహారాజు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంతో తరువాతి కాలంలో పండరీపూర్ సమీపంలోని దిండిర్వన్ అనే ప్రాంతంలో భక్త పుండరీకుడు లేక పుండరీకుడుగా పునర్జన్మిస్తాడు. ఆ పుండరీకుడు వివాహమయ్యాక భార్యా విధేయుడై తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయసాగాడు. దుఃఖితులైన అతని తల్లిదండ్రులు తమ అంతిమ కాలం కాశీలో గడపాలని నిశ్చయించుకుని కాశీయాత్రకు బయలుదేరారు. భార్యా విధేయుడైన పుండరీకుడు తాను తన భార్య ఇద్దరూ గుర్రాలపై ప్రయాణిస్తూ తన తల్లిదండ్రులచే పాదయాత్ర చేయిస్తూ కాశీయాత్ర చేయసాగారు. మార్గ మధ్యంలో పుండరీకుడు కుక్కుట మహాముని ఆశ్రమంలో బస చేశాడు. ఆ ఆశ్రమంలో అతను అతి వికారంగా నల్లగా ఉన్న ముగ్గురు స్త్రీలు ప్రతిరోజు ఆ ఆశ్రమం వాకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం వంటి సేవలు చేస్తుండడం, వారలా చెయ్యగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్లిపోవడం చూచి ఆశ్చర్యచకితుడై వారిని మీరు ఎవరు అని ప్రశ్నించాడు. వారు తాము గంగా యమున సరస్వతులనే నదులమని, తమలో మునిగిన వారి పాపాలు తమకు అంటుకోవడం వల్ల తమకి ఆ దుస్థితి వస్తుందని, కుక్కుట మహాముని లాంటి మహామునీశ్వరుల సేవతో ఆ పాపాలన్నీ తొలగిపోయి తాము యథాస్థితికి వస్తామని చెప్పారు. కుక్కుట మహామునికి అట్టి మహిమ తన తల్లిదండ్రుల సేవతో వచ్చిందని తెలిపారు. జ్ఞానోదయమైన పుండరీకుడు అప్పటి నుంచి తన తల్లిదండ్రులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయసాగాడు. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుని పరీక్షించదలచి పాండురంగని రూపంలో పుండరీకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పుండరీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. పాండురంగడు ఇంటి బయట నిలుచుని పుండరీకుని బయటకు రమ్మని పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నానని, తాను బయటకు వస్తే తన తల్లిదండ్రులకు నిద్రాభంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకని బయటకు విసిరి దానిమీద వేచి ఉండమని కోరాడు. భక్తవశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుక మీదే వేచి ఉన్నాడు. పుండరీకుని భక్తికి తల్లిదండ్రుల సేవా తత్పరతకు మెచ్చిన పాండురంగడు పుండరీకుని ఏదైనా వరం కోరుకోమనగా, పాండురంగడు అక్కడ ఏ విధంగా ఇటుక మీద నుంచున్నట్టుగా ఉన్నాడో అదే రూపంతో అక్కడ కొలువై భక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. దానితో పాండురంగడు అక్కడే స్వయంభూగా అవతరించాడు. మరాఠీలో వీట్ అనగా ఇటుక అని అర్థం. ఇటుకపై నిలుచుని ఉన్న స్వామి కనుక ఈ స్వామి విఠల, విఠోబా, విఠై, విఠుమౌళి, విఠల్ గురురావుగా

ఈ విధంగా ఉంది. పండర్పూర్ ఆలయ మూలాలు 12వ శతాబ్దానికి చెందినవి. ఆ కాలంలో హొయసల రాజవంశానికి చెందిన రాజా విష్ణువర్ధనుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని భావిస్తారు. తరువాతి కాలంలో వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఈ ఆలయ పునరుద్ధరణ గావించారు. ఈ ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం 1195వ సంవత్సరం నాటి ఒక శిలాశాసనం ఉంది. జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసించే భక్తులు ఈ శాసనాన్ని తమ వీపుపై రుద్దుకునేవారు. పుండరీకునితో పాటు ఇక్కడ శ్రీ స్వామివారిని కొలిచి స్వామివారితో ఆడి పాడి సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తాగ్రేసరులు ఎందరో ఉన్నారు. వారిలో శ్రీమద్ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్, శ్రీ జనాబాయి, శ్రీ నామదేవ మహారాజ్, శ్రీ సక్కుబాయి, శ్రీ భక్త తుకారాం, శ్రీ సమర్థ రామదాసు, శ్రీ పురందరదాసు మొదలైన వారు ఉన్నారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి

పాండురంగ అష్టకాన్ని రచించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది? ఈ ఆలయ సముదాయం విశాలమైన ఎత్తైన ద్వారాలతో కూడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని నామ్దేవ్ గేట్ లేదా మహాద్వార్ అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైన గర్భాలయం ఉంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో విఠోబా స్వామివారు దివ్య ఆభరణాలు ధరించిన నల్లరాతి శిలా స్వరూపంలో మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామివారు ఒక ఇటుకపై నిలబడి ఉండి తన రెండు చేతులను నడుముపై పెట్టుకుని కుడి చేతిలో కమలం, ఎడమ చేతిలో శంఖం ధరించి ఉంటారు. స్వామివారు రెండు చేతులపై అంగతులు, రెండు మణికట్టులపై మణిబంధాలు ధరి

మెడలో కౌస్తుభహారం ధరించి ఉంటారు. స్వామివారి నడుము చుట్టూ వస్త్రం ధరించి ఉండి అంచు స్వామివారి పాదాలను తాకుతూ ఉంటుంది. స్వామివారి ఛాతీపై భృగు మహర్షి పాదముద్ర ఉంది. స్వామివారిపై శ్రీవత్స చిహ్నం ఉంటుంది. స్వామివారి ఎడమ కాలిపై ఒక దాసి తాకిన ఆనవాలు ఉంటుంది. శంకరాచార్యులు స్వామివారిని దర్శించి రచించిన పాండురంగాష్టకంలో స్వామివారిని నితాంబకరాభ్యాం ధృతోయేన తస్మాత్ అని వర్ణించారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ ఆంజనేయ స్వామి ఇంకా శ్రీ దత్తాత్రేయ స్వామివారల ఉపాలయాలు ఉన్నాయి. దర్శన వేళలు ఇంకా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:15 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. నిత్య సేవలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు కాకడహారతి నిత్య పూజలు జరుగుతాయి. ఉదయం 10:45 నుంచి 11:00 వరకు మహానైవేద్య నివేదన, సాయంత్రం 4:40 నుంచి 5:00 వరకు పోషక్ నివేదనలు జరుగుతాయి. సాయంత్రం 6:45 నుంచి 7:00 వరకు ధూపహారతి ఉంటుంది. అర్ధరాత్రి 12:00 నుంచి 1:00 వరకు జరిగే షేజ్ హారతితో ఆలయ ద్వారాలు

ముడిపడి ఉన్న ఒక ప్రధాన సంప్రదాయం వారీ యాత్ర. దీనిని పంఢర్పూర్ వారీ అంటారు. ఇది గత 800 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన వర్కారీలుగా పిలువబడే భక్తులు బృందాలుగా ఏర్పడి విఠల్ నామాన్ని జపిస్తూ అభంగాలు, భజనలు, కీర్తనలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ పాదయాత్రగా పండరీపురంకు చేరుకుని పవిత్ర చంద్రభాగ నదిలో స్నానమాచరించి శ్రీ విఠల్ స్వామి వారిని దర్శించుకుంటారు. సంవత్సరం పొడవునా పంఢర్పూర్ వారి జరుగుతూ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి, చైత్ర శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఇంకా మాఘ శుద్ధ ఏకాదశి రోజులలో ముగిసే వారి యాత్రలు ఎంతో విశిష్టమైనవి. ఆ సమయంలో పండరిపురం పట్టణమంతా విఠల్ విఠల్ అనే నామస్మరణలతో ప్రతిధ్వనిస్తూ అచంచలమైన భక్తితో కూడిన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. ఈ సంవత్సరం ఈ యాత్ర జూన్ 19 మొదలై జూలై 7 ఆషాఢ శుద్ధ ఏకాదశిన భక్తులు విఠోబా ఆలయం చేరుకోవడంతో ముగుస్తుంది. మహారాష్ట్ర మరియు దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పాదచారులై ఈ పండర్పూర్ కు చేరుకుంటారు. మహారాష్ట్రలోని అతి పెద్ద వేడుకైన ఈ ఉత్సవాలు మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.

మించదగ్గ ఇతర ప్రదేశాలలో చంద్రభాగ నదీ ఘాట్లు, సంత్ పుండలిక్ ఆలయం, ఇస్కాన్ పంఢర్పూర్ ఆలయం, కైకాడి మహారాజ్ మఠం, పంఢర్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగోలా కోటలను మనం దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఆలయం పంఢర్పూర్ పట్టణం మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం పంఢర్పూర్ బస్టాండ్ ఇంకా రైల్వే స్టేషన్ల నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంఢర్పూర్ రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. సమీప ప్రధాన పట్టణమైన షోలాపూర్ నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై, పూణే, కోల్హాపూర్ ఇంకా షోలాపూర్ల నుంచి నిర్ణీత వ్యవధుల్లో మహారాష్ట్ర రాష్ట్రం యొక్క రోడ్డు రవాణా సంస్థ బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం పూణే 200 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగడు మనందరికీ ఇహలోక కష్టాలను దూరం చేసి మనందరిలోని అజ్ఞానం నశించి జ్ఞాన మార్గంలో ప్రయాణించేలా అనుగ్రహించాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

మీరింతవరకు విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా శ్రీ విఠల్ రుక్మిణీలు కొలువయున్న పండరీపూర్ ఆలయం విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.

జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం అలనాటి మధుర గీతం వింటారు. విందాం.

మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన అభినందన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన అలనాటి మధురగీతం విన్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బీబీజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మనరేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధన ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: साइक्लिंग हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है. एक साइक्लिंग से पॉल्यूशन का सॉल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है. साइक्लिंग ही ट्रैफिक का भी समाधान है, क्यों न हम साइक्लिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है.
0: ICC महिला T20 प्रपंच कप फाइनल मैच लंदन लोने प्रतिष्ठात्मक लॉर्ड्स క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోను, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ చైతన్య కిషోర్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ చైతన్య కిషోర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం నాగేశ్వరరావు గారు, మరియు సింహపురి ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పబ్లిక్ హెల్త్ పరంగా చాలా ముఖ్యమైన రోజు. ఈ వేదిక ద్వారా మన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు పంచుకోవడానికి రావటం చాలా సంతోషంగా ఉంది.
0: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, అసలు ఈ జూనోసిస్ డే అంటే ఏంటి? సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా మీరు వివరిస్తారా కొంచెం?
1: చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఏ వ్యాధులైతే ప్రకృతి సిద్ధంగా జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయో, అంటే పశువులు, పక్షులు, వన్యప్రాణులు లేదా పెంపుడు జంతువులు, వీటన్నిటి నుంచి మనుషులకి సంక్రమిస్తాయో, వాటిని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇవి బ్యాక్టీరియా వల్ల కలగొచ్చు, వైరస్ వల్ల కలగొచ్చు, పరాన్న జీవుల వల్ల అంటే పారాసైట్స్ వల్ల కలగొచ్చు, లేదా ఫంగస్ల ద్వారా కూడా కలగొచ్చు. వీటిలో ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు మనం పరిశీలించినట్లయితే, రేబీస్, బ్రూసెల్లోసిస్, యాంథ్రాక్స్, లెప్టోస్పైరోసిస్, ట్యూబర్క్లోసిస్, టాక్సోప్లాస్మోసిస్, హైడాటిడోసిస్, స్క్రబ్ టైఫస్, క్యూ ఫీవర్, నిఫా, స్వైన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు చాలా ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు. ఈ లిస్టు చాలా పెద్దది, వాటిల్లో ఇవి ముఖ్యమైన వ్యాధులు అన్నమాట. ఇంకా మనం జూనోసిస్ దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ముందు తెలుసుకోవాలి. 1885 జూలై 6 ప్రముఖ ఫ్రాన్స్ శాస్త్రవేత్త లూయిస్ పాస్టర్ పిచ్చుకొక్క కరిచిన బాలుడిని మొదటిసారిగా రాబీస్ వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చి ఆ బాలుడిని మరణం నుంచి కాపాడాడు. మానవ ఇమ్యూనాలజీ చరిత్రలోనే అదొక అద్భుత ఘట్టం అన్నమాట. ఈ విజయానికి గుర్తుగానే ప్రతి ఏటా జూలై 6 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. జూనోటిక్ వ్యాధులంటే మనకి ఈ మధ్య మనం చూసాము, COVID-19 గానీ, బర్డ్ ఫ్లూ గానీ, ఎబోలా వంటి వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జూనోటిక్ వ్యాధుల కింద మనం పరిగణించవచ్చు. మనుషులకు వచ్చే వ్యాధుల్లో 60%, అంటే దాదాపు 60% జంతువుల నుంచే వస్తున్నాయి అన్నమాట. వాటిల్లో ఎమర్జింగ్ డిసీజెస్ అంటారు, అంటే కొత్తగా వస్తున్న వ్యాధుల్లో దాదాపు 75% ఈ జంతువుల నుంచే మనుషులకు వస్తున్నాయి అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
0: సార్, ఈ మధ్య కూడా మనం ఈ స్క్రబ్ టైఫస్ గురించి చాలా ఆందోళన చెందాం కూడా, గత కొన్ని నెలల క్రితం కూడా. ఇక మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే,
1: ఇక మన నెల్లూరు జిల్లాలో నేను యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల. ఈ ప్రయోగశాల జిల్లా మొత్తానికి ఉన్న మన పశు వ్యాధి నిర్ధారణకు సంబంధించి మనకి శాంపుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డంగ్ శాంపుల్స్ అంటాం, పేడ, రక్తము, పాలు, చర్మ నమూనాలు ఇట్లాంటివన్నీ పరీక్ష చేస్తూ ఆన్ డైలీ బేసిస్ రోజువారీగా కూడా మేము ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ కానీ, లేదంటే మన జూనోటిక్ వ్యాధుల నివారణ గురించి కానీ మేము ప్రతినిత్యం కూడా పనిచేస్తూ ఉంటాము. అలాగే మన పశుసంవర్ధక శాఖలో ఉన్న ప్రతి డాక్టర్ గారు చేసే పని కూడా ఈ ఆస్పెక్ట్లో ఉంటుంది అన్నమాట. అంటే ఈ జూనోటిక్ వ్యాధుల్ని కంట్రోల్ చేసే ఆస్పెక్ట్లో ఉంటుంది, పనిచేస్తూ ఉంటాం.
0: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు మీరు. ఇక మన ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఈ ఏడాదికి కొన్ని వ్యాధులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కదా, వాటిలో అత్యంత ప్రమాదకరమైన రాబిస్, యాంథ్రాక్స్ గురించి కూడా కొంచెం మన శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పనిసరిగా అండి. మనకి పశుసంవర్ధక శాఖ ద్వారా మన ప్రభుత్వం వారు ఈ రాబిస్ వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మన జిల్లాకి దాదాపు 30,000 వరకు వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. మనకి ఈ జూనోసిస్ డే రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో, అంటే ఏరియా వెటనరీ హాస్పిటల్స్ కానీ, వెటనరీ డిస్పెన్సరీ, అలాగే రైతు సేవా కేంద్రాలు కానీ, వీటన్నిటిలో కూడా ఉచితంగా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకని నేను మన శ్రోతలకు తెలియజేసేది ఏంటంటే, మన జిల్లాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉచితంగా జరుగుతుంది కాబట్టి మీ వద్ద ఉన్న పెట్స్ అన్నింటినీ కూడా మన హాస్పిటల్కి తీసుకొస్తే ఎక్కడైనా సరే వాటికి ఉచితంగా మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. దాని ద్వారా ఏంటంటే మనకి ఆ రాబీస్ వ్యాధిని మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
0: ట్రాన్స్మిషన్ అంటే పశువుల నుంచి మనుషులకు సోకకుండా నివారించే ప్రయత్నం జరుగుతుంది. ఇక యాంథ్రాక్స్ గురించి వివరిస్తారండి.
1: యాంథ్రాక్స్ అనేది మనకి మన జిల్లాలో గత 5 కొన్ని మండలాల్లో నమోదైంది. మనకి రాపూర్ మండలంలో ఒకసారి, మనకి కలవాయి మండలంలో కూడా కొన్ని విలేజెస్ లో ఈ యాంథ్రాక్స్ వ్యాధి అనేది నమోదైంది. ఈ యాంథ్రాక్స్ వ్యాధి అంటే మనకి గొర్రెలు మేకల్లో మన జిల్లాలో ముఖ్యంగా

0: అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ గ్రామంలో అయితే మనకి ఆ వ్యాధి కనిపిస్తుందో అదే గ్రామంలో మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి అది ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని శరీరంలో ఉన్న బ్యాక్టీరియా దాన్ని కనుక ఓపెన్ చేసినట్టయితే అది ఆ నేలలో ఉండి 50 సంవత్సరాల పాటు కూడా అది మళ్ళీ పొటెంట్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి వ్యాధి కలిగించే శక్తి కలిగిన ఆర్గానిజంగా ఆ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దానికి వ్యాక్సినేషన్తో మనం అరికట్టగలుగుతామన్నమాట. ముఖ్యంగా గొర్రెల కాపర్లు గమనించాల్సింది ఏంటంటే, సడన్ గా గొర్రె గాని మేక గాని చనిపోయి దాని ముక్కులో నుంచి కానీ దాని నోట్లో నుంచి కానీ దాని నేచురల్ ఆరిఫైసెస్ అంటాం వాటి నుంచి అన్క్లాటెడ్ బ్లడ్ అంటే గడ్డగట్టని రక్తం గనక పారుతున్నట్టయితే అది ఆంథ్రాక్స్ గా గుర్తించి వెంటనే సమీప పశు వైద్యునికి సంప్రదించి ఆ విషయాన్ని తెలియజేయాలని తెలియజేస్తున్నాను. లేదంటే అది ఇంకా ఆ ఊర్లోనే ఎప్పటికీ ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది కూడా జూనోటిక్ గా ఎట్లా ఉంటుందంటే, రెండు రకాలుగా ఆంథ్రాక్స్ అనేది జూనోటిక్ ప్రభావం చూపించగలుగుతుంది. ఒకటి క్యూటేనియస్ ఫామ్ అంటారు, రెండు రెస్పిరేటరీ ఫామ్ అంటారు. రెస్పిరేటరీ ఫామ్ మనకి పెద్దగా ఉండదు. క్యూటేనియస్ ఫామ్ అంటే అబటైర్ వర్కర్స్ అనమాట, అంటే వధశాలల్లో పనిచేసే లేబర్ కి ఆ చర్మాలు చేతులతో మోయటము భుజాల మీద మోయటము అట్లా చేసినప్పుడు భుజాల మీద చేతుల మీద గాయాలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అది ఆంథ్రాక్స్కి సంబంధించిన విషయం. దాని పట్ల కూడా మనం జాగ్రత్త వహించి మన ప్రభుత్వం ద్వారా వాటికి వ్యాక్సినేషన్స్ వేయించి ఆ డిసీజ్ను కూడా మనం కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం.
1: సార్, ఇంకా ఈ బ్రూసెల్లోసిస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. పల్లెల్లో దీన్ని ఈత రోగం లేకపోతే మాయ పడకపోవడం కూడా అంటుంటారు కదా, అసలు సాధారణ ప్రజలకు ఈ వ్యాధి పాల వల్ల గానీ పాల పదార్థాల వల్ల గానీ ఎలా వ్యాపిస్తుందో కొంచెం వివరిస్తారా?
0: బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి గేదెల్లో వస్తుంది, మేకల్లో వస్తుంది, గొర్రెల్లో వస్తుంది. వాటి ద్వారా మనుషులకు కూడా, అంటే ఆ యానిమల్స్కి సమీపంలో ఉండే ఆ గొర్రెల కాపర్లకు కానీ ఆ పశువులను పెంచుకునే వాళ్ళకి కానీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఆక్యుపేషనల్ హజార్డ్ కూడా అవుతుంది. ఎలాగంటే ఆ వెటర్నేరియన్స్ కానీ మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది వాటిని ట్రీట్ చేసేటప్పుడు మాకు కూడా అది వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణము లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ఆ ప్రెగ్నెన్సీలో చివరి 3 మాసాల్లో ఆ టైంలో మనకి అబార్షన్ అయిపోతుంది అనమాట. ఆ చూడు పశువు లేదా ఆ మేక చనిపోయిన దూడని లేదా పిల్లని వేస్తుంది. అదే సమయంలో ఆ మాయ కూడా పూర్తిగా వేయకుండా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ఉమ్మనీరు అంటే ప్లాసెంటా, ఆ ప్లాసెంటల్ ఫ్లూయిడ్స్ గనక మన చేతుల మీద లేదంటే కంటి మీద గాయాలైనా చేతుల మీద గాయాల మీద ఉమ్మనీరు పడినా లేకపోతే ఆ ఉమ్మనీరు కంట్లో స్పిల్ అయిపడినా కూడా మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది అనమాట. ఆ రకంగా గొర్రెల కాపర్లు లేదా పశువుల కాపర్లు వాటిని చేతితో డైరెక్ట్గా ముట్టుకోకుండా ఉండాల్సిన జాగ్రత్తలు పాటించకపోతే అది మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వ్యాధి కనుక మనుషులకు సోకినట్టయితే మనకి కీళ్ళ నొప్పులు రావటము, కంటిన్యూస్గా జ్వరం రావటము, ఆ జ్వరం కూడా అండ్యులెంట్ ఫీవర్ అంటారు, వస్తూ పోతూ ఉంటుంది. రాత్రిపూటలు ఎక్కువ వస్తుంది, రాత్రి 12 అయిన తర్వాత చెమటలు ఎక్కువ పోసేసి అంటే చొక్కా అంతా తడిచిపోయేంత చెమటలు పోయటము ఇట్లాంటివి వస్తుంటాయి లక్షణాలు. అదే ఇంకా వంధత్వం అంటే పిల్లలు పుట్టనే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట మనుషుల్లో కనుక ఈ వ్యాధి వచ్చినట్లయితే. మనకి అదృష్టశాత్తు బ్రూసెల్లోసిస్ వ్యాధికి మనుషుల్లో కొంతవరకు వైద్యం ఉంది, కానీ పశువుల్లో మేకల్లో గొర్రెల్లో ఆ వ్యాధికి వైద్యం లేదు. ఎందుకంటే ఇది ఇంట్రాసెల్యులర్ పారాసైట్ అనమాట, అంటే సెల్ లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి దానికి వైద్యం లేదు. ఆ వ్యాధి సోకిన పశువుల్ని కల్లింగ్ అంటే చంపేయటం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని మనం అరికట్టగలుగుతాం. అదేవిధంగా డైరీ ఫార్మ్స్లో కనుకైతే నేను రైతు సోదరులకి ముఖ్యంగా డైరీ ఫార్మర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పెరీ పార్చ్యురెంట్ పీరియడ్ అంటే ఈయన 10 రోజులకు అటు ఇటే ఈ వ్యాధి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కావింగ్ పెన్స్ అనేవి పెట్టుకొని ఈయనే సమయంకి దగ్గర వచ్చిందనగానే మిగతా పశువుల నుంచి ఆ పశువుని దూరంగా తీసుకెళ్లి పెట్టుకుంటే ఈ వ్యాధి స్ప్రెడ్ అవటం అనేది చాలా వరకు తగ్గుతుంది అనేది తెలియజేస్తాం.
1: మనం నియంత్రించుకోవచ్చు. ఇంకా అంటే పశు వైద్యులు కావచ్చు, తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళు, అంటే రైతులతో పాటుగా ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని వారికి సోకకుండా ముందు నివారించుకోవచ్చు.
0: ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్పాస్టరైజ్డ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పచ్చిపాలు లేదా పచ్చిపాలతో చేసే పాల పదార్థాలను కూడా మనం తీసుకోకపోవడం ఉత్తమం అనమాట. అట్లాంటి పచ్చిపాల ద్వారా మనకు ఆ బ్రూసెల్లోసిస్ పాలలో కూడా ఆ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ పచ్చిపాలు బలం అని చెప్పి కొంతమంది తాగే అలవాటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అది చాలా తప్పు అని మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. దాని ద్వారా మనకి బ్రూసెల్లోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే గేదె ఈనిన తర్వాత దూడ చనిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సరే దూడ చనిపోయిందిలే ఇక మనం పాలు తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, అమ్ముకోవచ్చు అనుకుంటారు కదా. ఇలాంటప్పుడు ఏమన్నా ప్రమాదం జరగదా, ఎందుకు చనిపోయిందో కూడా మనం ముందు తెలుసుకోవాలి కదా.
0: అవునండి, వ్యాధి నిర్ధారణ అనే దాని యొక్క ప్రాముఖ్యత ఇక్కడే అర్థమవుతుంది మనకి. అట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు ముందు పశు వైద్యుని సంప్రదించి ఆ చనిపోయిన దూడ ఎందుకు చనిపోయింది అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన నెల్లూరులోని ADDL అంటే పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో, అదేవిధంగా మిగతా పశు వైద్యశాలలో కూడా కొన్ని దగ్గర రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేసి మనం ఆ గేదెకి బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారించుకోగలుగుతాం. ఆ రకంగా నిర్ధారించుకున్న తర్వాత మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి పాలు కనుక ఉన్నట్లయితే వాటిని మనం మిల్క్ రింగ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ద్వారా కూడా, ఒక కంటైనర్లో 50 గేదెలు వాటి నుంచి పాలు వచ్చి ఉంటుంది అనుకోండి, వాటిల్లో మనం టెస్ట్ చేస్తే మిల్క్ రింగ్ టెస్ట్ ద్వారా ఆ 50లో ఏ ఒక్క గేదెకి బ్రూసెల్లా ఉన్నా మనం డిటెక్ట్ చేయగలుగుతాం అనమాట మిల్క్ రింగ్ టెస్ట్ ద్వారా. దాని ద్వారా మనం బ్యాక్ ట్రాక్ చేసి ఆ క్యాన్లోకి ఏ పశువుల నుంచి వచ్చాయని చెప్పి వాటికి మనం మళ్ళీ రక్తం తీసి రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ చేసి మనం వ్యాధిని నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. సో మనం వ్యాధిని నిర్ధారణ చేసుకొని మనం అట్లాంటి పాలని మరగబెట్టుకునే తాగాలి. అంటే మనకి ఏ పాలు మనకు బ్రూసెల్లా ఉందో లేదో మనం కంటితో చూసి చెప్పలేం కాబట్టి మనం ముందు జాగ్రత్త ఏంటంటే పాలు బాగా మరగబెట్టుకొని మనం పాలు తాగాల్సిన అవసరం ఉంటుంది.
1: అదే మన శ్రోతలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు కొంచెం బాగా మరిగించి తాగినప్పుడు ఈ బ్రూసెల్లోసిస్ రాకుండా మనం అరికట్టవచ్చు. మరో విషయం ఏంటంటే రై సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఇలా ఎప్పుడైనా గేదె ఈనిన తర్వాత దూడ చనిపోయినట్లయితే వెంటనే ఆ విషయాన్ని పశు వైద్యులకు తెలియచేసి తగిన పరీక్షలు చేసిన తర్వాత అలాంటిదేమీ లేదన్నప్పుడు ఆ పాలను మనం వాడుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా కానీ ముందు పశు వైద్యులకు ఆ విషయాన్ని తెలియజేసి పరీక్షలు కూడా మీరు ఉచితంగానే ఇక్కడ ADDL అంటే నెల్లూరులోని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని నుంచి మనం ఈ వ్యాధి సోకకుండా మనం ఉండవచ్చు అనేది డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. డాక్టర్ చైతన్య కిషోర్ గారు, ముఖ్యంగా మనం ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉంటామండి. దీని గురించి మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే పావురాలు ఇటువంటి పక్షుల్లో కూడా చాలా రకాల వ్యాధులకు అవి నివాసాలు అని అంటుంటారు కదా, ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ గురించి శ్రోతలు వివరిస్తారా కొంచెం?
0: మనం ఇప్పటివరకు జూనోసిస్ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, దీంట్లో బర్డ్ ఫ్లూ కూడా ఒక ముఖ్యమైన జూనోటిక్ వ్యాధి. ఇప్పటివరకు మనుషులకి పెద్దగా సోకకపోయినా అంటే మన భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టుకున్న కేసులే ఉన్నాయి, అందుకని మనం దీని గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు వచ్చే వ్యాధి, H5N1 అనే ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ కోళ్ళకి వచ్చిన తర్వాత ఆ కోళ్ళలో విపరీతమైన మోర్టాలిటీ ఉంటుందన్నమాట. అంటే ఒక ఫామ్లో గనక ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే దాంట్లో ఉన్న దాదాపు 100కి 100% కోళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉండేంత శక్తి కలిగిన వైరస్ అనమాట అది. అది గనక పొరపాటున గనక ఈ బర్డ్ ఫ్లూ అంటే H5N1 బర్డ్ ఫ్లూ అనే వైరస్ మనుషుల్లోకి స్పిల్ ఓవర్ గనక అయితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం వారు యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా రివైజ్డ్ ఆన్ 2021 అనే గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారము మనము ప్రిపేర్డ్నెస్తో ఉండాలి, అలాగే ఒకవేళ వ్యాధి కనుక వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా శ్రోతలకు నేను గుర్తు చేయాలనుకునేది ఏంటంటే మనకి 2024 ఫిబ్రవరిలో మన జిల్లాలో చాటగొట్ల గ్రామం అంటే పొదలకూరు మండలంలో ఉన్న చాటగొట్ల గ్రామం, అదే సమయంలో గుమ్మలదిబ్బ గ్రామం కోవూరులో ఉన్న గుమ్మలదిబ్బ గ్రామంలో మనం బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కోళ్ళు చనిపోయాయి. సో దానికి సంబంధించి కూడా మన వ్యవస్థ ఎప్పుడు అప్రమత్తంగా ఉండి కోళ్ళల్లో మరణాలని గమనిస్తూ ఆ వ్యాధి ఉందా లేదా అని నిత్యం అప్రమత్తం ఉంటాము. అలాగే ఎప్పుడైనా వ్యాధి సంభవించినా దాన్ని త్వరితగతిన ఎంతో పద్ధతి ప్రకారం దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుందని తెలియజేయాలనుకుంటున్నాను.
1: డాక్టర్ గారు, ఇక ఇప్పుడు మనం రైతులు పశుపోషకులు అంటే ముఖ్యంగా ఈ గేదెలు కావచ్చు గొర్రెలు మేకలు వీటి నుంచి సంభవించే వ్యాధుల గురించి పక్షుల గురించి కూడా మాట్లాడుకున్నాము అంటే ముఖ్యంగా కోళ్ళ నుంచి వచ్చే వ్యాధుల గురించి. ఇక మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు, ఇళ్లలో పెట్ డాగ్స్ కావచ్చు క్యాట్స్ కావచ్చు అంటే కుందేళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు కదా, ఇట్లా ఈ పెంపుడు జంతువుల నుంచి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం అంటే ప్రమాదం ఉంది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారా అండి?
0: తప్పనిసరిగా నాగేశ్వర గారు, మేము ఈ పశు వ్యాధి నిర్ధారణశాల నెల్లూరులో ఆన్ డైలీ బేసిస్ మేము స్కిన్ స్క్రేపింగ్ ఎగ్జామినేషన్స్ కూడా చేస్తూ ఉంటాము అంటే చర్మ వ్యాధుల్ని నిర్ధారించడం కోసం. అలాగా కుక్కలకి అయితేనేమి పిల్లులకి అలాగే కుందేళ్ళకి ఇట్లాంటి వాటిని పరీక్ష చేసినప్పుడు మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఈ స్కేబీస్ అనేది అంటే మేంజ్ మైట్స్ నుంచి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా మనకి కుక్కల్ని పెంచే వాళ్ళకి కానీ కుక్కలతో సన్నిహితంగా ఉండే వాళ్ళకి జూనోటిక్ వ్యాధి అంటే అనిమల్స్ నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే ఒక వ్యాధి అన్నమాట. అది కూడా మన జిల్లాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దాని పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు మనకి మన పెట్స్ని శుభ్రమైన వాతావరణంలో ఉంచుకొని వాటికి వ్యాధి ఉంది అని తెలిసిన వెంటనే దాన్ని నిర్ధారించుకొని దానికి వైద్యం చేయించుకుంటే మనకి ఆ వ్యాధి రాకుండా మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పెట్స్ నుంచి మేము ఇందాక చెప్పిన లిస్ట్ చెప్పాను కదా డిసీజెస్, జూనోటిక్ డిసీజెస్, వాటిలో రేబీస్ వచ్చే ప్రమాదం ఉంది, అలాగే లెప్టోస్పైరోసిస్ అంటే ఎలుక మూత్రం నుంచి వచ్చే ఒక వ్యాధి అన్నమాట, అది మన కుక్కలకు వస్తుంది, వాటి నుంచి కూడా మనకి మనుషులకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఈ లెప్టోస్పైరోసిస్తో ఎఫెక్ట్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ట్యూబర్క్లోసిస్ కూడా బొవెన్స్ నుంచి వస్తుంది, అది మళ్ళీ మాట్లాడతాము. టాక్సోప్లాస్మోసిస్ అనే ఒక డిసీజ్ కూడా క్యాట్స్ నుంచి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే హైడాటిడోసిస్ అనే ఒక డిసీజు, అది కుక్కల నుంచి వాటి టేప్ పామ్స్ ఉంటాయన్నమాట, వాటి నుంచి వచ్చే ప్రమాదం ఉంది అనమాట. అవి కనుక మనం మన ఫుడ్లోకి కనుక వెళ్ళినట్లయితే మన బాడీలో సిస్ ఫామ్ అవుతాయి అన్నమాట, అంటే నీటి సంచులు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి బాడీలో, అవి కూడా చాలా ప్రమాదకరమైన కండిషన్స్ కాజ్ చేస్తాయి. అలాగే స్క్రబ్ టైప్ టైఫస్ కూడా మనకి కుక్కల నుంచి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటి వాటినన్నిటి మనం ప్రివెంట్ చేయడానికి కుక్కల్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అందుకే వన్ హెల్త్ అప్రోచ్ అనేది అంటే మనం ఒక్కరమే మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒక్కరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మన కుక్కల్ని మన పెంపుడు జంతువుల్ని మనం ఆహారం కోసం పెంచుకునే గొర్రెల్ని మేకల్ని అలాగే మన గేదెల్ని అన్నిటినీ ఆరోగ్యంగా ఉంచగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అట్ ద సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటాం అన్నమాట.
1: అంటే మనతో పాటుగా మన పరిసరాలు మన మన చుట్టూ ఉన్న జంతువుల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. డాక్టర్ గారు, ఈ మన పెంపుడు జంతువులు కావచ్చు లేదంటే పశువులు కావచ్చు వీటన్నిటికీ ఈ రకరకాల వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఏమన్నా ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఉంటారా, వాటి విషయాలు మన రైతు సోదరులకు అలాగే జంతు ప్రేమికులకు తెలియజేస్తారా కొంచెం?
0: తప్పనిసరిగా అండి. మన పశుసంవర్ధక శాఖ తరపు నుంచి మన జిల్లాలో ఉన్న అన్ని పశువులకు అంటే కోళ్లకు కుక్కలకు గేదెలకు మేకలకు ఆవులకు అన్నిటికీ కూడా అన్ని రకాల వ్యాక్సిన్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు జూనోసిస్ డేకి రేబీస్ అయితే కుక్కలకి పిల్లులకి వేస్తున్నాము, అదేవిధంగా గొర్రెలకు మేకలకు అయితే మనకి ఈటీ వ్యాక్సిన్ అంటాము, పీపీఆర్ వ్యాక్సిన్ అంటాము, బ్లూటంగ్ వ్యాక్సిన్ అంటాము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా గేదెల్లో కనుకైతే 4 నుంచి 8 నెలల వయసున్న ఆడదూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము. అది మీకు ఇందాక చెప్పినట్టు అది కూడా మనకి జూనోటిక్ వ్యాధి, ఆ రకంగా కూడా మనం వ్యాక్సినేషన్స్ ద్వారా కూడా ఈ జూనోటిక్ వ్యాధుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మన ప్రభుత్వం వారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనకి రైతుల నుంచి మనకి ప్రజల నుంచి పూర్తి సహకారం అనేది అవసరం అవుతుంది అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు మన గొర్రెల కాపర్లు అయితేనేమి రైతులు అయితేనేమి మాకు పాలు తగ్గిపోతాయి, మాకు ఈ టీకాలు వద్దు, మా గొర్రెలు చిక్కిపోతాయి అంటే మేత ఒకరోజు కొంచెం మెత్తబడుతుంది, అది మాకు టీకాలు వద్దు అనే పరిస్థితి కొన్నిసార్లు సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లా అనకుండా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి టీకాలు వేస్తున్నప్పుడు వద్దనకుండా టీకాలు వేయించుకోవాల్సిందిగా శ్రోతలందరినీ కోరుతున్నాను. అలాగే మనకి ఈ యాంటీ రేబీస్కి సంబంధించి ఇంకొకసారి చెప్పాల్సి వస్తే కుక్క కరిచిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం, అంటే 0, 3, 7, 14, 28 అని 0 రోజు 3 రోజు ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు 5 సార్లు 5 రోజులు టీకాలు వేయాల్సి ఉంటుంది. అవి కూడా ఉచితంగా మన ప్రభుత్వం వారు ఏదైనా కుక్క మన గేదెను కరిచినట్టయితే అవి ఉచితంగా చేసే ఏర్పాటు చేస్తున్నారు. నేను శ్రోతలను కోరేది ఏంటంటే, మీ కుక్కను గనక, మీ గేదెను గనక, లేకపోతే మీ మేకను గనక కుక్క కరిచిందని మీరు గమనించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ సిబ్బందికి తెలియజేసి ఆ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా వేయించుకోగలిగితే మనం ఈ రేబీస్ అనే వ్యాధిని కానీ అదేవిధంగా అన్ని రకాల వ్యాధులను కానీ కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టీకాల కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఆన్లైన్లో భారత్ పశుధన్ అనే పోర్టల్లో ఎంటర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆ రకంగా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా ఈ డేటా అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అనే మానిటరింగ్ అనేది ఒక సిస్టమ్ అనేది వ్యవస్థ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
1: డాక్టర్ గారు, ఈ భారత్ పశుధన్ అనే పోర్టల్ ఉందన్నారు కదా, ఇది దేనికి సంబంధించింది? దీంట్లో వివరాలు నమోదు చేయించుకోవటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటండి?
0: భారత్ పశుధన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద కూడా ఇది వస్తుంది. దాంట్లో ఏంటంటే ప్రతి పశువుకి కూడా, మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకి కూడా ట్యాగ్ నెంబర్ ఒకటి ఉంటుంది అన్నమాట. యూనిక్ ఐడి ఒక ట్యాగ్ నెంబర్ వేసి ఆ 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. మనకు మనుషులకి ఎట్లాగైతే ఆధార్ ఉంటుందో అలాగే యానిమల్స్ కూడా ఆధార్ ఇచ్చి ఆ దాని చరిత్ర అంతా కూడా, అంటే దానికి ఏ రోజు ఏ వ్యాక్సిన్ వేసాము, ఎప్పుడు వేసాము, మళ్ళీ ఎప్పుడు వేయాల్సి వస్తుంది అనే వంటి చరిత్ర, అదే రకంగా దాంట్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎప్పుడు చేసాము, దానికి పీడీ ఎప్పుడు చేయాలి, అలాగే ఎప్పుడు దూడ పుట్టింది అనే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ భారత్ పశుధన్ పోర్టల్లో మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఎంటర్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మన ప్రజల సహకారం, కోఆపరేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఆ రకంగా ఈ భారత్ పశుధన్లో ఈ డేటా కనుక ఎంటర్ చేసినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి పూర్తి సహకారం అందుతుంది అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా మానిటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకి మన రాష్ట్రానికి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలందరినీ ఈ భారత పశుధన్ పోర్టల్లో డేటా ఎంట్రీ చేయడానికి పూర్తిగా పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ట్యాగ్స్ వద్దనకుండా మా వాళ్ళు వచ్చి ట్యాగ్స్ వేస్తానంటే వేయించుకోండి.
1: రైతు సోదరులు, ఈ విషయాన్ని గమనించి పశు వైద్య శాఖ నుంచి ఎవరైనా వచ్చి ఈ పశువులకు యునిక్ ఐడి నంబర్ ఇస్తూ ట్యాగ్స్ వేస్తామని చెప్పినప్పుడు సహకరించి ఆ ట్యాగ్స్ వేయించుకోవటం ద్వారా మీ పశువుల మెడికల్ హిస్టరీ మొత్తం భారత్ పశుధన్ పోర్టల్లో నమోదవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చాలా సులభం అవుతుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. డాక్టర్ గారు, ఈ జూనోసిస్ డే సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ విలువైన సూచనలు, సలహాలు మాకు అందించారు. అదే పశు పోషకులు, రైతులు, అలాగే జంతు ప్రేమికులు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకు తెలియజేసినందుకు డాక్టర్ చైతన్య కిషోర్ గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ నాగేశ్వర గారు.
2: మీరింతవరకు రేపు జూలై 8వ తేదీ వరల్డ్ జునోసిస్ డే సందర్భంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. మామిడిలో కాయ కోతకు 40 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. మామిడి తోటల్లో పండు ఈగను గనుక గమనించినట్లయితే 2 మిల్లీలీటర్లు మిథైల్ యూజనాల్, అలాగే 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను, అలాగే 2 మిల్లీలీటర్లు మలాథియన్ను లీటర్ నీటికి కలిపి ఎర్ర ద్రావణంను తయారు చేసుకుని ఒక్కొక్క పళ్లెంలో 250 మిల్లీలీటర్లు పోసి ఎకరాకు 4 చోట్ల ఉంచాలి. అరటి తోటల్లో అయితే ప్రతి 3 నుంచి 4 రోజులకొకసారి నీటి తడిని తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఆఖరి హస్తం విచ్చుకున్న 4 నుంచి 5 రోజులకు లీటర్ నీటికి 5 గ్రాములు పొటాషియం నైట్రేటు లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను జిగురు మందుతో కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మార్చి మార్చి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా అరటిలో గెలలను పాలిథిన్ సంచులతో కప్పి ఎండ వేడిమి రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కల్పించాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటరు ప్రొపర్ గైడ్ లేదా ఇథియాన్ 1 మిల్లీలీటరు లేదా ఫెన్సాక్విన్ 1 మిల్లీలీటరు లేదా స్పైరోమెసిఫిన్ 0.8 మిల్లీలీటర్లు కలిపి అరటికాయ గోళీకాయ దశలో ఉన్నప్పుడు 1 సారి, 20 రోజుల తర్వాత 2 సారి పిచికారీ చేయాలి. చీనీ నిమ్మలో వచ్చే కాయ పగుళ్లు నివారించడానికి బోరాక్స్ ను 1 గ్రాం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తేలికపాటి నీటి తడులు తక్కువ వ్యవధితో ఎక్కువ సార్లుగా అందించాలి. జామ తోటలకు నీటి తడులు అప్పుడప్పుడు ఇవ్వాలి. బెరడు తొలిచే పురుగు నివారణకు గాను కాండంపై ఉన్న రంధ్రాలలో పెట్రోలు లేదా కిరోసిన్లో తడిపిన దూదిని ఉంచి గాని లేదా కార్బోఫ్యూరాన్ గుళికలను వేసి గాని రంధ్రాలను తడి రేగడి మట్టితో పూడ్చివేయాలి. ద్రాక్షలో అయితే 1 ఏప్రిల్ 10 లోపు 1 లేదా 2 కణుపు దగ్గర వేసవి కత్తిరింపులు చేయాలి. చిగురించిన తర్వాత 30 రోజుల్లో సిఫారసు చేసిన నత్రజని ఎరువులను వేసుకోవాలి. పనస పంటకు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. కళ్లు పూర్తిగా విచ్చుకొని లేత పసుపు పచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోసుకోవాలి. పనసకు 1 సారి కాసిన చోటే మరలా కాసే గుణం ఉంటుంది కనుక తొడిమను కాండం నుంచి వేరు చేసేటప్పుడు కాండం మీద కణజాలం దెబ్బతినకుండా కాయలను జాగ్రత్తగా కోసుకోవాలి. కాయలను కోసిన తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి కాండం మీద వెలుతురు పడేలా చేసుకుని కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం మిస్ అమ్మ చిత్రం నుంచి వసుందర్ దాస్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాట విందాం.

0: చిత్రసీమలో సినీ గీతాలు వింటున్నారు. తరువాత సినీ గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమలో తరువాతిగా వినబోయే ఈ పాట పల్లకిలో పెళ్లి కూతురు. ఈ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి ఆలపించిన సినీ గీతం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుంచి పార్థసారథి చిత్ర ఆలపించినటువంటి ఈ సినీ గీతం వింటారు. సంగీతం మణిశర్మ.

0: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. మరి నిలయంలో సమయం 8:35. వాట్సాప్ ద్వారా మీరు కూడా మెసేజ్ చేసి మీ యొక్క సాంగ్ వినాలి అనుకున్నట్లయితే 7901084415 ఈ నెంబర్కు మెసేజ్ చేసేవచ్చు. మరి ఫస్ట్ మెసేజెస్ అయితే చాలానే వచ్చాయి. మెసేజెస్ అండ్ సాంగ్స్ వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు మరి ముందుగా మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. వినయ్ అపర్ణారెడ్డి కడప నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీరు కోరినటువంటి సినీ గీతం వినిపిస్తాము. అండ్ మరి ఒక మెసేజ్, హలో ఆకాశవాణి నెల్లూరు అంటూ మెసేజ్ చేశారు. ఫ్రమ్ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర మా కుటుంబ సభ్యులు. ఓకే, గ్రామదర్శిని కార్యక్రమంలో ఈరోజు 5వ తారీఖు ఆదివారం సాయంత్రం ప్రసారమైన మహారాష్ట్రలో గల పండరీపూర్ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ విశేషాలు కూడా చక్కగా వివరించారు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, శ్రీవత్సల గారికి, డైరెక్టర్ తమరం నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు అంటూ. ఓకే అండి, అండ్ మరి మీకోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్లే చేసేస్తాం. ఓకే, మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. ఆకాశవాణి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఒక సినీ గీతం ఫ్రమ్ హైపర్ చిత్రం నుంచి.

హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలను మీరు వింటూ ఉన్నారు. తరువాతిగా మెసేజ్ చేసినటువంటి వారు హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే మేఘ్నా మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ హ్యాపీ సండే అండి, అండ్ మా కోసం హలో అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాన్ని తప్పకుండా ప్రసారం చేయగలరంటూ కోరుతున్నారు. కంపల్సరీ అండి. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు బండారు శంకరయ్య, కర్నూలు బ్రహ్మయ్య మరియు ఆర్జే మేఘ్న మేడం గారి కోసం కూడా. ఓకే అండి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ధన్యవాదాలు అంటూ ఓకే అండి. నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ వాట్సాప్ మెసేజ్ చేశారు. ఫ్రమ్ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. ఓకే అండి, మరి మీ నేమ్స్ చదివేశాను కూడా. ఓకే, వెరీ నైస్. మరి మీకోసం ఏదైనా మంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ మరి ఒక మెసేజ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట్, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోహే ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్ నరేష్, గ్రామ ప్రజలందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి మెసేజ్ చేశారు అఖిల్, అరుణ, సద్ధానప్ప, లింగరాజ్, సుధీర్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం యా మరి ఒక నేమ్ కూడా చదువుతున్నాను. నమస్తే సింహపురి ఎఫ్ఎం వారికి అంటూ మెసేజ్ చేశారు వాట్సాప్ మెసేజ్. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ మా పేర్లు చదవండి అంటూ. ఎస్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ మీ నేమ్స్ చదివాను. మీ అందరి కోసం ఒక సినీ గీతం ఫ్రమ్ క్రిమినల్ చిత్రం నుంచి. ఈ సినీ గీతం వినేసేద్దాం.

నమస్తే, శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. జూలై 6 ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు, సంగీత దర్శకులు, ప్రముఖ గాయకులు అయినటువంటి నటులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా మహానుభావునికి నివాళిగా మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, శ్రీ గొల్లపూడి సూర్య భార్గవి. సో టుమారో అది సాంగ్ ప్లే చేస్తే చాలా బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. అండ్ హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు హారిక. నెల్లూరు డిస్ట్రిక్ట్ నారాయణ రెడ్డి పేట బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే, కోరినటువంటి వారు నాగరాజు, కామాక్షి, మేఘన ఫర్ ఆల్ రేడియో ఫ్యాన్స్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఓకే, ఓకే మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ ఎఫ్ఎం సింహపురి నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ ఎస్, గుడ్ ఈవినింగ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు వాట్సాప్ మెసేజ్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, మా పేర్లు చదవండి అంటూ. ఎస్ అండి, చదివాము. అండ్ వనపత్రి డిస్ట్రిక్ట్ ఆత్మకూర్ మండలం దేవరపల్లి నుంచి మెసేజ్ చేశారు. గోవర్ధన్ రావు, డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్ మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే అండి. అండ్ ఆల్సో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట చక్రం నుంచి మెసేజ్ చేశారు. దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజినమ్మ ప్రసాద్, హోటల్స్ బాబురావు, రవి, టీ స్టాల్స్ అమీర్, చాబాషా, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత వెంకటేశ్వర్లు. ఓకే అండి, మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఒక సినీ గీతం. మరి అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. ఓకే, సుందరకాండ ఈ చిత్రం నుంచి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద, ఆయేష ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో ఎక్కడో పుట్టి ఈ పాట తప్పకుండా వినిపించగలరు అని కోరుచున్నారు. అలాగే మరొక శ్రోత రాస్తున్నారు, ప్లీజ్ ప్లే షాపింగ్ మాల్ మూవీలో నా ప్రాణం నీవే. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుచున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లె గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరంతా ఒక సాంగ్ వినిపించండి అని కోరుతున్నారు. ఇకపోతే ఇంకా నంద్యాల జిల్లా భానుముఖల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్ గారు మా కొరకు ఒక ప్రత్యేకమైన పాట వినిపించండి మేడం గారు, మేఘనా మేడం గారికి ధన్యవాదాలు అని చెప్తున్నారు. అలాగే హలో, హాయ్, నమస్తే సింహపురి డైరెక్టర్.

డైరెక్టర్ తమన నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ కి అందరికీ శుభ సాయంత్రం, శుభ ఆదివారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భయ్య, బండారు త్రిమూర్తులు గుప్తా, నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్ గారు, స్మాల్ ఫాదర్ బాషా, ఎల్ఐసి ప్రసాద్, మంగళం పూరి ప్రకాష్ గారు, నల్లబెల్లి వెంకటరెడ్డి, చొప్పా మస్తానయ్య, వీరందరూ కోరుతున్నారు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. అలాగే మిథునం మూవీలో ఒక పాటను వినిపించండి అని కోరుతున్నారు. తుమ్మలచల్ల గోపినాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు ఒక సాంగ్స్ వినిపించండి అంటున్నారు. అలాగే ఎద్దు మైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరంతా మాకు ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. మరికొంతమంది శ్రోతలు బిట్రగుంట నుండి శారద సినిమా, అరసన్ మొదలైన శ్రోతలు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఆర్జీ గారు మీ పేరు తెలియజేయండి సార్ అంటూ సోమనాథన్ జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కోరుతున్నారు. మీకు ఒక మంచి పాట విన్న తర్వాత నా పేరు తప్పకుండా తెలియజేస్తా. టైం దగ్గర పడుతోంది, చాలామంది శ్రోతలు ఇంకా చాలా సాంగ్స్ కావాలని కోరుతున్నారు. అలాగే ఆర్జే గారు మేఘన బంగారు తల్లి అంటూ ఇవాళ నందమూరి కళ్యాణరావు పుట్టినరోజు ఈ సందర్భంగా అతనొక్కడే చిత్రంలోని చిటపట చిందేవా అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. అలాగే మూసాపేట మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వీళ్ళంతా కూడా మాకు ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాట అయితే వినిపిస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

మీరు ఇంతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రభువో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలివిడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2,86,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీ

0: రోజువారీ వేతన రేట్లను సగటున 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఆర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ్ ఆర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఆర్ ఇస్లియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఆర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఆర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా పూరే దేశ్ మే లాగూ హో గయీ హై
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజ వాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కైలాస్ మానస్ సరోవర యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి సాంస్కృతిక ఐక్యతకు జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏది చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన గాని ప్రతిపాదన గాని ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించాలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘా వర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ది తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తేజన్ బాయ్ ఈ రోజు కన్ను మూశారు. తేజన్ బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: And this is the phase now where they're going to have to really start looking to move on. But the Lord's pitch in recent times, whether it was the test match between New Zealand and England, whether it was the earlier games played in the county championship, the Lord's pitch after the square has been relayed has had the odd occasion. The last one barely got up to ankle high, and that is a concern for sure at this early in a big game like the Women's T20 World Cup Final. Start of a fresh over, Sutherland bowls, and she has no idea at all, does Siva Brunt. I think leading edge, she's lucky that the ball didn't go further up the pitch. In fact, looking at the replay, it looks like it just came off the pad, inward movement and defeating the stroke that she attempted to, which was a flick towards the onside. So the two-paced nature maybe of the pitch and the variable bounce already on view, not an ideal advertisement for a T20 cricket. Here's the next ball, this one short, and this time Siva Brunt makes some room and pulls it away, but again not getting any timing. The ball sort of trickles away. The effort, as visible on our screens, clearly not translating into power of the middle of the bat, and just a single, limping along to 44 for 2. It's almost like the England car is only in first gear at the moment. They haven't even been able to move up to second, and Australia will not be disturbed at all. They'll be happy with the pressure they've put on the bowlers. And even as we watch Sutherland bowling, the keeper is up to the stumps, which is to prevent the England batters from looking at going down the pitch. Here's Sutherland bowls. This one's an ill-directed delivery. We'll go off the pad. We'll wait for the umpire to signal. But there'll be one more run to the total before it's fielded by the fielder Kim Garth, coming around from a squarer position deep on the onside, leg by signal by Jackie Williams, and that'll take the total to 45 now for 2. Siva Brunt 22, Alice Capsey is on 5, and Australia keeping a stranglehold on the England run scoring. Here's the next run from Sutherland, again keeping a little bit low, but this time timed a little bit better by Nat Siva Brunt, and that will allow them to come across. But just a single, because Ash Gardner was quickly onto it, moving around, and she's got a good throwing arm, and there was no way that England were going to take a chance with that one. So 2 balls of the 8th over to come. England will be reassessing what kind of target they'll be thinking given the nature of the pitch, as Sutherland comes in, this time making room. Capsey, she sees it, does Sutherland, drops it short and over the head, says the square leg umpire, and therefore a wide signal. She'll have to bowl that one again, and one more run to to the total. This is not a game for bowlers, Vineet. Back in the day, if a batter showed intention and came down the wicket, you had a couple of balls whizzing through your in front of your nose, and as they say, you made him smell the leather. Next one said driven up on the offside, slightly overpitched, but only as far as cover. No placement, no timing.

0: చిన్న ముద్దబ్బా
1: ఇప్పుడు
0: ఆపుకున్న కొద్ది అగ్గి మంటబ్బా అంటుకున్నదంటే పెద్ద కంటబ్బా
1: పోయే ఉన్న గుట్టు ఊరు దాటేదా
0: ఆ బుక్క మీద ఎర్ర మొగ్గలేండబ్బా

0: బుక్క మీద గిన్ను పాల పొంగులైతే మల్లె పువ్వు మాట తప్పునా?
1: నా బుక్క మీద గోరుగి చూడండి అబ్బా.

0: England will face Mexico in Mexico City in the other pre-quarterfinal at 5:30 a.m. tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.